శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 9వ రోజు అనగా క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణంలో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: successful day at the ongoing Asian Games in Japan so far, winning 4 gold medals yesterday. India's medal tally has risen to 60, including 10 gold, 21 silver and 29 bronze medals. The country completed a hat-trick of gold medals in compound archery, with the women's team, mixed team and men's team all finishing on top. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:10. ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో కొన్ని భక్తి గీతాలు.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో ఎస్ చిరంజీవాచార్యులు గారు అందించే సూక్తులు.
1: నేటి సమాజంలో పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ తమ స్వార్థ ప్రయోజనాలకై ప్రాకులాడుతున్నారు. భవ్యమైన మన భారతీయ సంస్కార సంపద అమోఘం, కాని అట్టి సంస్కార సంపద మన యొక్క పిల్లలు అందుకోకపోవటం, తగు ప్రయత్నం చేయకపోవటం కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. పిల్లలపై మమకారం పెంచుకున్న ఎందరో తల్లిదండ్రులు ఆలనా పాలనా లేక చివరకు అనాథలుగా మిగిలిపోతూ ఈనాటి పరిస్థితిని మనం ఒక్కసారి అవలోకనం చేయాల్సి ఉంది. తమ ఆశలన్నీ తమ పిల్లలపై పెట్టుకుని అప్పో సప్పో చేసి తమ రక్తం ధారపోసి తన సుఖాన్ని సైతం త్యజించి రాత్రింపగళ్లు కాయా కష్టం చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత ఉద్యోగంలో నిలబెట్టుకున్న తమ తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోని నేటి యువత పరిస్థితి తద్భిన్నంగా మారి తమ విలాసాలు మాత్రమే చూసుకుని తమ సంపాదన తామే ఖర్చు పెట్టుకుంటూ హై సొసైటీ అన్న పేరుతో తాము పాశ్చాత్య ధోరణి అవలంబించుచు నవీన నాగరికత పేరుతో జీవనం చేస్తూ తాము ఇంత ఉన్నతికి ఎలా వచ్చామన్న సంగతే మరిచి వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. ఇంకా కొంత ముందుకు వెళ్లి ఆలోచిస్తే ఉన్నత చదువులతో పాటు విదేశాలు వెళ్లిన వారు సైతం ధనం బాగా సంపాదిస్తున్నా సంఘంలో గౌరవం ఉన్నా తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఒకవేళ పట్టించుకుంటే ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ఈనాటి తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకే శతకకారుడు ఇలా అన్నాడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యం గుర్తుకు రాక తప్పదు. మామూలు పుట్ట అనగానే వర్షాకాలం సన్నని వర్షంతో తడిసి చీమలు దూరడానికి ప్రయత్నం చేసేదే పుట్ట. అట్టి పుట్టలో చదులు పుట్టినట్టే పుట్టి చనిపోతూ ఉంటుంది. చెదపురుగు ఒక క్షణానికి 6,000 చెదపురుగుల్ని కంటుందట. అలాగే పుట్టి గిట్టే చెదుల గురించి ఎవరు బాగా పట్టించుకుంటారు? అలాగే తమ పుత్రులు వృద్ధులైన తమ తల్లిదండ్రులను బాగా జాగ్రత్తగా ప్రేమతో చూసుకుని వృద్ధాప్యంలో వారికి కావలసిన ఆహార నియమాలు ఉల్లంఘించకుండా తగు చర్యలు నిర్వహిస్తూ షష్ఠి పూర్తి, వజ్రోత్సవం, అమృతోత్సవం లాంటి ఉద్యమాలు ఉత్సవాలు నిర్వహిస్తూ తమ తల్లిదండ్రులను దేవతలుగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ధర్మవ్యాధుడు తన ధర్మనిరతను నిర్వహించాడు. రామాయణంలో ఒక శ్రవణకుమారుడు అను ముని బాలకుడు అంధులైన తమ తల్లిదండ్రులను కావడిలో ఉంచి సపర్యలు చేసి పితృవాక్య పరిపాలకుడయ్యాడు. అలాగే పితృవాక్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా తన తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యవాసం సైతం చేశాడు. ఇలా భారతావణిలో ఉత్తములైనటువంటి సంతానం ఉన్నంతకాలం మానవాళికి ధర్మం తప్పకుండా ఉంటుంది. తద్వారా పిల్లలు ప్రేమామృతాన్ని పంచి ఇచ్చిన రోజులో తమ తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు పోయి హృదయాశ్రమాలు వస్తాయి. తల్లిదండ్రులు సదా ప్రేమించు పుత్రునకు ఈశ్వరానుగ్రహం మమరుచుండు. తల్లిదండ్రులు సదా సేవించు పిల్లలకు ఇందిరేషుండెప్పుడు సంపదలనిచ్చు. తల్లిదండ్రులు సదా పూజించు వారులకు ఇల పరమేష్టి సకల సౌఖ్యాలనిచ్చు. తల్లిదండ్రులు ఇలను మనకు సదా ఆశీర్వచనములిచ్చి మాతాపితలు మనలో బ్రోచుచుందురు. పుణ్యభారతావణిలోనం కాబట్టి ఇలాంటి యొక్క పుత్రులున్నంతకాలం వృద్ధాశ్రమాలు పోయి హృదయాశ్రమాలు రావాలని కోరుకుందాం.
0: శ్రోతలింతవరకు ఎస్ చిరంజీవాచార్యులు గారు అందించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపుడి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామ్ ఆయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ శ్వేత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,00,000 రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.హెచ్. అన్నాడు.

0: సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ
1: ఎంతో వేగవంతంగా సాగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रवाचिका ऋचा झा। अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां भारत मण्डपम् इत्यत्र संघलोक सेवायोगस्य शताब्दी समारोहे सहभागं करिष्यति। सः अस्मिन् अवसरे आयोजितं कार्यक्रममपि सम्बोधयिष्यति। अयं कार्यक्रमः विगतवर्षस्य अक्टूबर मासस्य प्रथमदिनांकात् प्रारब्धानां आवर्षं यावत् प्रवर्तमानानां समारोहाणां समापन सूचकः भविष्यति। षड्विंशत्यधिक नवदश शततमे वर्षे संघलोक सेवायोगस्य स्थापनायाः शतवर्ष पूर्ति अवसरे एतस्य समारोहस्य आयोजनं भवति। श्रीमोदी संघलोक सेवायोगस्य शताब्दी स्मारक नाणकम् अथ स्मारक प्रैष्य चटिकाञ्च प्रख्यापयिष्यति तथा 100 लैंडमार्क जजमेंट्स शेपिंग द पॉलिसीज ऑफ यूपीएससी एंड पब्लिक सर्विस कमीशन्स इन इंडिया इति नामना एकस्य पुस्तकस्य विमोचनमपि करिष्यति। मंत्रिमंडलस्य आर्थिक कार्य समित्या ह्यः अग्रिम वित्तीय वर्षस्य रवि विपणन सत्रस्य सर्वेषां सूचितानां सस्यानां न्यूनतम समर्थन मूल्यं वर्धयितुं अनुमोदनं प्रदत्तम्। केन्द्रीय सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः नवदिल्ल्यां केन्द्रीय मंत्रिमंडलस्य उपवेशनानन्तरं वार्ताहरान् सम्बोधयन् उक्तवान् यत् कृषकेभ्यः तेषां कृष्युत्पादानां लाभकरं मूल्यं सुनिश्चेतुं निर्णयः अयम् गृहीतः।
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है। वीट बार्ली ग्राम लेंटिल्स रेपसीड मसूर मस्टर्ड और सनफ्लावर इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी।
0: अनेन कुसुम सस्यस्य समर्थन मूल्ये सर्वाधिकं 75.6 रूप्यकाणां, सर्षपस्य 13.4 चणकस्य 83, गोधूमस्य च 25 रूप्यकाणां प्रति क्विंटल मितं परिवर्धनं विहितम्। एतदतिरिच्य मंत्रिमंडलेन हरितोर्जा वीथि इत्यस्य तृतीय चरणं अथ ऐतिहासिकी पीएम धारा योजना च समनुमोदिता। येन राज्येषु केन्द्र शासित प्रदेशेषु च 35.1 गीगावाट परिमितस्य नवीकरणीयोर्जा उत्पादनस्य सुगम संचारणं भविष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य तटीय कर्णाटक केरलम माहे आंतरिक कर्णाटक तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येषु प्रदेशेषु विद्युत गर्जनेन सह प्रबल वृष्टिः पूर्वानुमानिता। ऋतु विभागेन अद्य नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा प्रदेशेष्वपि समानैव ऋतु परिस्थितयः प्रवर्तिष्यन्ते इति संभावना अभिव्यक्ता। विभागेन उक्तं यत् रायलसीमा आंतरिक कर्णाटक उड़ीसा अरुणाचल प्रदेश असम मेघालय प्रदेशेष्वपि विद्युत गर्जनेन सह विद्युत्पातस्य च संभावना अस्ति। जापान देशे प्रवर्तमानासु एशिया क्रीडासु भारताय ह्यः अद्यावधि सर्वाधिकः सफल दिवसः अभवत्। भारतेन 4 सुवर्ण पदकानि प्राप्तानि। अनेन भारतस्य पदक संख्या आहत्य 6 अभवत्, यस्मिन् 10 सुवर्ण पदकानि 21 रजत पदकानि तथा 39 कांस्य पदकानि च सम्मिलितानि सन्ति। महिलानां हॉकी क्रीडायां भारतं ह्यः दक्षिण कोरिया दलं 2-0 इत्यंकहि पराजित्य निर्णायक चक्रे प्रविष्टम्। तत्रैव स्क्वॉश क्रीडायां भारतस्य पुरुष दलं महिला दलं च उपांत्य चक्रे प्रविष्टे, येन भारताय 2 अन्ये पदके सुनिश्चिते। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ गुवाहाटी नगरस्य बरसापारा क्रीडांगणे आयोजितायाः त्रिस्पर्धायाः एक दिवसीय अन्ताराष्ट्रिय श्रृंखलायाः द्वितीयायां स्पर्धायां भारतेन वेस्ट इंडीज दलं 8 पराजितम्। इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समय 7 గంటలు। ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. పది 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో 9:00 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 10:20 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. व्हीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड ऑयल, सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్ర రంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల లక్షణం భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
3: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
1: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గుహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2 వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీద్ జంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధగీత విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా ఫైబాల్, నడువయ కామరా ఫైబాల్, వరద పుల్లా ఫైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి ఫైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
2: ద రేమౌంట్ షాప్,
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమౌంట్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
8: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
8: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 8639345694.
8: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు, వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పాట విన్నారు.

0: శ్రీరామదాస్ సుచితన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాలవిక ఆలపించిన పాటను విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినావే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా నీ ఆయన గురించి గదే తల్లి.
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, నీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలుగా చేస్తాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డియోడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకొని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకుని బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం.
4: మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని ఎప్పుడు మనం నిర్ధారిస్తామంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు. శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అంటే మానసిక ఆరోగ్యం అంటే ఆలోచన విధానం సక్రమంగా ఉంది అని మనం చెప్పడమే దీని యొక్క ఉద్దేశము. మనిషి మానసిక ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి మనం ఎలా నిర్ధారించవచ్చు, దానికి కొలమానాలు ఏముంటాయి?
5: మొదటగా మీరు అన్నట్టు ఏంటంటే మానసిక ఆరోగ్యాన్ని మనం ఎలా నిర్ధారించవచ్చు మీరు అడిగారు. సో అందుకే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని ఎప్పుడు అంటామంటే ఆయన శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటేనే మనిషిని సంపూర్ణ ఆరోగ్యం అంటాం. సో కాబట్టి మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా విలువైనది, ముఖ్యమైనది. సో మనకు ఒక మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని ఎప్పుడు చెప్తామంటే ఆయన యొక్క ప్రవర్తన మరియు ఆయన యొక్క మాట్లాడే విధానము, ఆలోచన విధానము, తర్వాత ఆయన యొక్క జ్ఞానేంద్రియాలు, ముఖ్యంగా మనము స్పెషల్ సెన్సెస్ అంటాం, అవి సక్రమంగా పనిచేయడం, తర్వాత వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి, వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళ యొక్క జడ్జ్మెంట్, వాళ్ళ యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్, శ్రద్ధ, ఏకాగ్రత. సో ఇవన్నీ సమపాలల్లో సమయానికి తగ్గట్టు రియాక్షన్స్ రావడం అనేది, ఈ ముఖ కవలికలు, తర్వాత ప్రవర్తన అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే మనిషిని మనం ఏమంటామంటే నార్మల్ పర్సన్, అంటే మానసిక ఆరోగ్యం బాగుందని చెప్పగలుగుతాం. సో కాబట్టి మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.
4: ఈ మానసిక వ్యాధులు ఎందువల్ల సంక్రమిస్తున్నాయి?
5: మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మానసిక వ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే ఒకటి జన్యుపరమైన కారణాలు, అంటే ఒక మనిషి ఒక తల్లిదండ్రులకు కానీ వాళ్ళ వంశంలో ఎవరికైనా మానసిక జబ్బులు ఉన్నట్లయితే జన్యుపరంగా అంటే మనకు తల్లిదండ్రుల నుండి క్రోమోజోమ్స్ అనేవి పిల్లలకు సంక్రమిస్తాయి. ఆ క్రోమోజోమ్లలో జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు అనేవి ఏంటంటే కొన్ని రకాల రసాయన పదార్థాలు విడుదల చేయడం ద్వారా కూడా మనిషిలో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కాబట్టి ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు స్కిజోఫ్రినియా, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్స్ అనేవి జన్యుపరంగా సంక్రమిస్తాయి. అదే రెండవది ఒత్తిడి, మానసిక ఒత్తిడి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మంది లవ్ ఫెయిల్యూర్ కావడము, ఎగ్జామ్లో ఫెయిల్ కావడము, కుటుంబ తగాదాలు, తర్వాత కొందరు ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు బానిస కావడము, లేకపోతే ఇంకా కొన్ని మనం చూసినట్లయితే ఏంటంటే కొన్ని రకాల డిసబిలిటీస్, ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో వికలాంగత్వము, లేకపోతే ఇప్పుడు కొందరు హెచ్ఐవి సోకిందని స్ట్రెస్ గురవుతుంటారు, నిరుద్యోగము, తర్వాత కొందరు ఏంటంటే ఈ కొన్ని దీర్ఘకాలిక జబ్బులు, ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ రావడము, తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పనితనం తగ్గిపోవడము, ఇప్పుడు వృద్ధుల్లో కొన్నిసార్లు ఒక వయసు వచ్చిన తర్వాత మతిమరపు సమస్యలు రావడము, ఇలా మనకు చాలా కారణాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులేమో పిల్లల్లో వస్తాయి, కొన్ని రకాల జబ్బులేమో యుక్త వయసులో వస్తాయి, కొన్ని రకాల జబ్బులు వృద్ధాప్యంలో వస్తాయి. సో కాబట్టి అది రావడానికి చాలా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వాక్యంలో చెప్పాలంటే మానసిక ఒత్తిడి, తుపదార్థాల వల్ల ఈ మానసిక జబ్బులు ఎక్కువ వస్తున్నాయి.
4: వీటిని మనం ఎలా గుర్తించవచ్చు, ఈ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతుందని చెప్పడానికి మనకు కనిపించే లక్షణాలు ఏముంటాయి?
5: నాకు ఒక వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పడానికి మనకు చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ఫస్ట్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకోవాలంటే మనకు ముఖ్యంగా జబ్బుల గురించి తెలియాలి. ఇప్పుడు జబ్బులు ఏంటంటే మనకు మానసిక జబ్బులు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే న్యూరోటిక్ డిజార్డర్స్ అంటాము అండ్ సైకోటిక్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు చూడండి న్యూరోటిక్ డిజార్డర్స్ అంటే కొన్ని రకాల ఇప్పుడు డిప్రెషన్ చూస్తుంటాం. ఇప్పుడు మా చాలా మంది ముభావంగా ఉంటారు, ఎవరితోని ఇంటరాక్ట్ కారు, నలుగురితోని కలవలేరు, తర్వాత చిన్న పని చేసిన అలసిపోవడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, ఆకలి వేయకపోవడము, సెక్స్ సమస్యలు రావడము, బరువు తగ్గిపోవడం ఇలాంటి జరుగుతుంటుంది. వీళ్ళని ఏమంటామంటే మనము ఇది డిప్రెషన్ సమస్య అంటాం. సో వీళ్ళు సూసైడ్ ఆలోచనలు కలిగి ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇది డిప్రెషన్ అంటాం. అదే కొన్ని రకాలు ఏంటంటే స్కిజోఫ్రినియా అనే ఒక జబ్బు ఉంటుంది, ఇందాక సైకోటిక్ లక్షణం. ఈ సైకోటిక్ జబ్బు అంటే ఏంటంటే ఈ మనిషి ఏంటంటే ఇందాక మనం అన్నట్టు మెదడులో కొన్ని రకాల రసాయన పదార్థాలు బ్యాలెన్స్ అదుపు తప్పడం వల్ల వాళ్ళు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఎలాగంటే తనలో తాను మాట్లాడుకోవడము, నవ్వుకోవడము. ఉదాహరణకి ఏంటంటే ఎవరో నన్ను చేతబడి చేస్తున్నారు, పక్కింటి వాడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ భార్య పైన అనుమానపడడం, భర్త భార్య పైన అనుమానపడము, భార్య భర్త పైన అనుమానపడము, తర్వాత ఒక లోకంలో ఉండడం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒక డిఫరెంట్ గా ఉంటుంది, డిసార్గనైజ్డ్ థింకింగ్ అంట. అంటే మనం ఏదైతే నిజమని చెప్తామో వాళ్ళు కాదు కాదు ఇది నిజం కాదు ఇది అబద్ధం అని చెప్పే తప్పు అనేది ఒక ధోరణి ఉంటుంది, స్కిజోఫ్రెనియా అంటాం. సో ఇలాంటి జబ్బుల వలన కూడా చాలా మంది సొసైటీలో మూఢనమ్మకాలకు బానిస అవుతున్నారు. మూఢనమ్మకాలకు ఏంటంటే ఇలా జరగగానే వాడిని అక్కడ దయ్యాల దగ్గరని భూతాలని వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ జబ్బు పైన అవగాహన లేక తర్వాత మీరు ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు కొన్ని న్యూస్ వచ్చాయి ఈ మధ్య కాలంలో ఒక సినిమా వచ్చింది. సో దాంట్లో ఆయన చాలా శుభ్రంగా ఉందామని ఎక్కడైనా ఎవరన్నా డోర్ టచ్ చేసిన వెంటనే క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చూస్తుంటాం, అతిశుభ్రత. సో దీన్ని ఏమంటామంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే పదే పదే ఆలోచనలు వస్తాయి. ఎలాగంటే నా చేతులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారు, అక్కడ చేతులు శుభ్రంగా ఉన్నా గానీ అయ్యో నా చేతులు అపరిశుభ్రంగా ఉన్నాయి ఆలోచనలు వస్తున్నాయని వెళ్ళి పదే పదే చేతులు కడుగుతుంటారు. మళ్ళీ ఆలోచనలు వస్తుంటే మళ్ళీ చేతులు కడుగుతుంటారు. లేదా కొందరికి ఏమి వస్తున్నాయంటే అయ్యో డబ్బులు లెక్క పెట్టాము, లేదో డబ్బులు 100 నోట్లు ఇచ్చారు అందులో మరొక నోట్ తక్కువ ఉందేమో అని 10 సార్లు లెక్క పెడుతుంటారు. లేకపోతే నైట్ పడుకున్న తర్వాత డోర్ పెట్టాము లేదో చెక్ చేసాము అసలు ఎవరో దొంగొస్తాడేమో మళ్ళీ పదే పదే అంటే ఒకసారి 2 సార్లు చెక్ చేయడం సామాన్యం, అది 10 సార్లు చెక్ చేస్తుంటారు. బయటకు వెళ్తే తాళం వేసాము లేదో ఇలాంటి దీన్ని ఏమంటామంటే మనం ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. తర్వాత మీరు ఇంకా మనం కొన్ని రకాల జబ్బులు ఏంటంటే ఇప్పుడు ఆందోళన చూస్తుంటాం. చాలా మంది మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెంటలు కక్కుతుంటారు, గుండెల దడ భయము. కొన్నిసార్లు అయితే అక్కడ ఎగ్జామినేషన్ హాల్ కొందరు ఇంటర్వ్యూ హాల్ వరకు వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళి నేను ఇంకా రాయలేని బయటపడి వస్తుంటాను. సో ఇది ఏంటంటే ఆందోళన, యాంగ్జైటీ అంట. ఈ యాంగ్జైటీ అంటే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే చేతులు వనకడము, గుండెలో దడ అంటే గుండె కొట్టుకోవాల్సిన వేగం కంటే ఎక్కువ కొట్టుకోవడము, తర్వాత చేతులు కాళ్ళు వనకడము, తర్వాత వాళ్ళ నైట్ నిద్రపట్టకపోవడము, తర్వాత గొంతు తడారిపోయినట్టు అనిపించడము. ఇంకా తీవ్రతరంలో ఏంటంటే కొంత మీరు చూడండి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ దమ్ము వస్తుంటుంది. మీరు చూస్తే అయ్యో ఇప్పుడు ఈ చాలా మంది ఈ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్లో కానీ మహిళల్లో కానీ మీరు చూస్తుండండి వాళ్ళకి ఏదో ఈ ఉబ్బసం వ్యాధి, ఆస్తమా వ్యాధి ఉన్నట్టు దమ్ము ఇట్లా తీస్తుంటారు. దమ్ము తీస్తూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వెంటనే వాళ్ళు ఎక్కువగా శ్వాస తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా బయటకు వచ్చేసి కాళ్ళు చేతులు వంకర పడిపోయి శుభ్రదబ్బి పడిపోతుంటారు. సో ఇది ఆందోళన అంటే యాంగ్జైటీ అంటాం. సో ఇలాంటి యాంగ్జైటీని కూడా మనము సైకియాట్రిక్ డిజార్డర్ గానే పరిగణిస్తాం. తర్వాత ఇంకొక జబ్బు ఏంటంటే అపనమ్మకాలు. మీరు చాలా మందిలో చూడండి కొన్ని రకాల అపనమ్మకాలు ఉంటాయి. ఎలాగంటే నన్ను మా భార్య ఎవరితోనూ సంబంధం ఉందని, లేకపోతే నాకెవరు అపాయం చేస్తున్నారని, నా చర్మం పైన కొన్ని పురుగులు పాకుతున్నాయని, లేకపోతే నా నోట్లో పురుగులు ఉన్నాయని, శరీరంలో పురుగులు ఉన్నాయని ఇలాంటి కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. మనం క్లియర్ గా ఇది డాక్టర్ నేను చెప్పినా కానీ ఇది ఇది కాదు అని చెప్పినా గానీ లేవల్ నంబర్ అనమాట. దీన్ని డెల్యూషన్స్ అంటాం, డెల్యూషనల్ డిజార్డర్ అంటాం. ఇంకా ఒక డిజార్డర్ ఏంటంటే సొమాటోఫోన్ డిజార్డర్. చాలా మందిలో మీరు చూడండి ఈ రకరకాల నరాల నొప్పులు ఉంటాయి. వాళ్ళకి ఒకరోజు ఏం తలనొప్పి ఉంటుంది, ఒకరోజు మెడనొప్పి ఉంటుంది, ఒకరోజు ఛాతి నొప్పి, ఒకరోజు కడుపు నొప్పి, ఒకరోజు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, ఒకరోజు ఏం దద్దుర్లు రావడం వస్తున్నట్టు భావించడం, ఒకరోజు అతిగా ఎక్కులు రావడం, ఒకరోజు ఏమో ఇలా రకరకాల సమస్యలు వచ్చేసి వాళ్ళు రకరకాల డాక్టర్స్ని విజిట్ చేస్తుంటారు. ఒకరోజు సిటీ స్కాన్ చేస్తారు, ఒకరోజు ఎంఆర్ఐ చేయించుకుంటారు, రకరకాల బాబాలను ఆశ్రయిస్తుంటారు, రకరకాల పండుగలు చేస్తుంటారు నొప్పులు తగ్గడానికి, ఎవడో ఏమి చేతబడి చేశాడని భావిస్తుంటారు. దీన్ని సొమాటోఫోన్ డిజార్డర్ అంటాం, దీర్ఘకాలిక నరాల నొప్పులు. ఇంకా మనం ఏంటంటే పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు. ఇప్పుడు వాళ్ళకి రాత్రి పిల్లలు నిద్రలో మూత్రం పోసుకోవడము, నత్తి రావడము, తర్వాత బాగా అతిగా అల్లరి చేయడము, స్కూల్లో పిల్లల్ని కొట్టడము, ఇంకోటి కండక్ట్ డిసార్డర్ అంటాము, కొన్నిసార్లు వాళ్ళు ఇంట్లో దొంగతనాలు చేయడము, లేకపోతే బయటకు వెళ్ళి మ్యాచ్ బాక్స్ తీసుకొని ఫైర్ యాక్సిడెంట్స్ చేయడము, ఇతర పెద్దవాళ్ళని గౌరవించకపోవడము, తర్వాత చిన్న వయసులోనే ఈ మత్తు పదార్థాలకు బానిస కావడము, ఈ ఎనిమల్స్ హింసించడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇది కండక్ట్ డిసార్డర్ అంటాం. తర్వాత ఇంకోటి పిల్లల్లో ఆటిజం అనే జబ్బు వస్తుంటుంది. సో ఏంటంటే ఆ పిల్లల్లో ఏంటంటే ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత కమ్యూనికేషన్ అనేది డెవలప్ కాదు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక వయసు తగ్గిన తర్వాత ఒక పిల్లడు సోషల్ స్మైల్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఒకరితో చూడగానే నవ్వడము, తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇట్లాంటి అంటే చిన్న వయసులో కూడా కొన్ని చేస్తుంటారు. ఇలాంటి ఆటిజంతో ఉన్న వాళ్ళలో కమ్యూనికేషన్ అది లోపించడం వల్ల ఆ పిల్లల మీద ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్ కాదు, ఎవరితో మాట్లాడారు కాబట్టి ఆ పిల్లల్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ కాదు. తర్వాత ఇలాంటి ఆటిజం అంటాం. ఇంకోటి ఏంటంటే బుద్ధిమాంద్యం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే తెలివి తక్కువ పిల్లలు అంటారు, వాడికి సరి ఐక్యూ తక్కువ ఉండదు. సో ఇలాంటి మనం బుద్ధిమాంద్యం అంటాము. తర్వాత మనం ఇంకా ఈ వృద్ధుల్లో వచ్చేసరికి ఏంటంటే మతిమరుపు. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఆంగ్లంగా మాట్లాడే వ్యక్తి భాషలో పదాలు మర్చిపోవడము, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడము, బయటకు వెళ్తే దారులు మర్చిపోవడము. సో ఇది ఏంటంటే దీన్ని మనం వృద్ధిలో వచ్చి మతిమరుపు ఆల్జీమర్స్ అంటాం. అంటే ఈ లక్షణాలన్నీ మనకు తెలిస్తే మనం వ్యక్తిని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు నాకు తెలిసి కొందరికి మనం ఈ లక్షణాల ద్వారా మనం ఈ లక్షణాలు ఉన్నాయంటే ఈ లక్షణాలు మానసిక వ్యాధి అనేది గుర్తుపట్టాలి. సో కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇలాంటి లక్షణాలు మనం గుర్తించి మన సరైన సమయంలో ఎర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే దీనికి సరైన ట్రీట్మెంట్ చేయవచ్చు.
4: చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? అంటే సహజ సిద్ధంగా ఏమైనా సాధనాలు ఉన్నాయా, లేకపోతే వైద్యమే తప్పనిసరియా వీటికి?
5: అంటే మనకి ఏంటంటే చిన్న రకాల జబ్బులకు పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి అవసరం లేదు. ఇప్పుడు మనం ఆందోళన ఉంది, దానికి ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వాళ్ళ కౌన్సిలింగ్స్, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం. వాళ్ళు ఏంటంటే నైట్ కానీ వాళ్ళకి తీరిక సమయంలో మంచిగా పడుకొని ఈ కండరాలని టైట్ చేయడం, అంటే మనకి యొక్క కండరాలని వాళ్ళకి ఏదైతే ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని కండరాలను టైట్ చేసి మెల్లగా రిలాక్స్ అనే ఒక మోడ్లో రిలాక్స్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఒక ఆందోళన తగ్గి వాళ్ళు ఇట్లాంటి ఎగ్జామ్ టెన్షన్ కానీ లేకపోతే సోషల్ ఫోబియాస్ కానీ, చాలా మంది ఫోబియాస్ భయాలు ఉంటాయి, నీళ్ళంటే భయం ఉంటుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉంటుంది, ఎత్తైన ప్రదేశాల భయం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి ప్రదేశాలను గుర్తొచ్చుకొని ఇట్లా కండరాలను టైట్ చేసి వాటిని ఉంచుకొని వాళ్ళకు ఒక ఆందోళన వస్తుంది. మెల్లగా రిలాక్స్ అనడం ద్వారా, అట్లా రిపీటెడ్గా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే సెన్సిటైజేషన్ అవుతుంటారు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ స్నానం చేసేటప్పుడు ఫస్ట్ చెంబు నీళ్లు చల్లగా ఉంటాయి, మళ్ళీ తర్వాత పోసుకుంటే అలవాటు అయిపోతుంది. అలాగే భయాన్ని కూడా సెన్సిటైజేషన్ చేయడానికి ఏంటంటే మెల్లిమెల్లిగా ఇలాంటి భయాలు తొలగించడానికి ఇలాంటివి సరిపోతాయి. కానీ కొన్ని రకాల జబ్బులు ముఖ్యంగా ఏంటంటే ఈ డిప్రెషన్, ఈ డిప్రెషన్ మనకి ఇప్పుడు చాలా తీవ్రమైన సమస్య ఉంది. రే ఫ్యూచర్లో ఏంటంటే గుండె జబ్బులు క్యాన్సర్ కంటే ఇది తీవ్ర రూపం తాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం తొలి దశలో గుర్తించి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీనెస్ హార్మోన్స్ అంటాం, వాటిలో ఈ సెరటోనిన్, డోపమైన్, నారేతన తగ్గుతుంటాయి. కాబట్టి వీళ్ళకు మనము సరైన సమయంలో యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులు ఇచ్చినట్లయితే వీళ్ళలో ఈ రసాయనాలు పెరిగి వాళ్ళు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక నిండు జీవితాన్ని సూసైడ్ చేసుకోకుండా కాపాడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పాను బైపోలార్ డిజార్డర్, అలాంటి వాళ్ళకి 3 స్టెబిలైజర్స్ అనే మందులు ఉంటాయి. అవి ఇస్తే వాళ్ళ జీవన శైలి అనేది కంఫర్ట్ గా జరిగి జీవిత భాగస్వంతో కంఫర్ట్ గా ఉంటూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ భార్య పిల్లలతో హ్యాపీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు కొన్ని రకాల మందులు, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా తెలివిని పెంచకపోయినా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్పించవచ్చు. మనము జీవన శైలి మార్పు, మందులు, కొన్ని రకాల చికిత్సా విధానాలు, కౌన్సిలింగ్స్, తర్వాత ఇంకా అధునాతన విధానాలు కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. సో కాబట్టి ఇవన్నీ మనం సక్రమంగా ఉపయోగించినట్లయితే మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం.
4: బాగుంది డాక్టర్ గారు. మరి మీరు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఈ జాగ్రత్తలు పాటించి తన యొక్క మానసిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుని సమాజ ప్రగతికి దోహదపడాలని చెప్పి ఆశిద్దాం. ధన్యవాదాలు.
5: థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అదేవిధంగా మూడవ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రెడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్టు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్టు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలలో వచ్చే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఇప్పుడు విందాం.
6: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం అద్భుతం చిత్రం కోసం కేస్ చిత్ర ఆలపించిన పాటను. సంగీతం భరద్వాజ్, వేటూరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు విన్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం అభినేత్రి చిత్రం కోసం శ్వేతమోహన్ ఆలపించిన పాటను.

0: శ్రోతలు వింటున్నారు ప్రభ తెల్లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ.

0: ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ వేదాంశ హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన సరస్వతి నగర్ నిజామాబాద్.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మామూలుగా వైట్ డిశ్చార్జ్ అంటాం. వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని రాకుండా చూడడం ఎలా, ఎలా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలన్నది ఈ రోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? అంటే నార్మల్ గా గర్భసంచి మూతి దగ్గర నుంచి కానీ, లేదు అంటే గర్భసంచి మూతి కింది భాగంలో నుంచి కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఎక్కువ సెక్రిషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల అది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నార్మల్ గా మన పీరియడ్స్ ముందు గాని లేదు ప్రెగ్నెన్సీ ముందు గాని ఇదంతా నార్మల్ కండిషన్స్, ఇవి నార్మల్ అనమాట, దానికి పెద్ద ట్రీట్మెంట్ గానీ అవి ఏం అవసరం లేదు. బట్ అదే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది మనకి, లేదు అంటే కలర్ మారుతుంది, ఎలా అంటే గ్రీన్ కలర్ గాని, లేదు అంటే కర్డ్ పెరుగులాగా పడడం గాని, లేదు అనుకుంటే బ్లడ్ మిక్స్డ్ గాని, అలా ఏమన్నా వస్తుంది అంటే అప్పుడు మనం భయపడాలి. అంతేకాకుండా తెల్లబట్ట అన్నది ఒక్కొక్కసారి వాసనతో కూడి, లేదు అంటే దురదతో కూడి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా వెజైనా అంటే యోని ప్రాంతంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అది మనకు రెగ్యులర్ గా క్లీన్ గా ఉండడానికి, మన హెల్దీ వెజైనా హెల్దీ యోని ప్రాంతంలో హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా సెల్స్ అన్నవి ఊడిపోయి గర్భసంచి మూతి దగ్గర నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది బ్యాక్టీరియాకి మన బాడీకి ఉన్న బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందో అలాంటి టైంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఈ నార్మల్ గా ఉండే బ్యాక్టీరియా కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఉండి దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. నార్మల్ గా ఫస్ట్ పెళ్లి కాని వాళ్ళల్లో చిన్నపిల్లల్లో వచ్చేది ఒక సమస్య అయితే, పీరియడ్స్ స్టార్ట్ అయినాక కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమందికి ఏంటి 30-40 ఇయర్స్ మధ్యలో వైట్ డిశ్చార్జ్, లేదు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్. ఒక్కొక్క ఏజ్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి. నార్మల్ గా ఫస్ట్ నెలసరులు స్టార్ట్ కాకముందు చిన్న వయసులో అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతూ ఉంటది. ఇది దీనికి రీజన్ ఏంటంటే నార్మల్ గా ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం, నీట్గా యోని క్లీన్ చేసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు నెక్స్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఈ ఏజ్ వాళ్ళలో పెద్ద భయపడాల్సినదిగా ఉండదు, బట్ జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు వేసుకునే ఇన్నర్ వస్తువులు కానీ అవి క్లీన్ గా వాష్ చేసుకోవడం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ఎందుకంటే అనీమియా రక్తహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఇన్ఫెక్షన్స్ కాజ్ అవడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళలో నార్మల్ గా ట్రీట్ అవుతుంది. సో పెద్దగా వాళ్ళలో మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది. ఎంత 15-16-17 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఎప్పుడు, పీరియడ్ కి ముందు ఒక 5-6 డేస్, లేదు అనుకుంటే పీరియడ్ అయిపోయాక మధ్యలో పీరియడ్ కి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత, అలాంటి టైంలో నార్మల్ గా వితౌట్ అంటే ఏంటంటే దురద లేకుండా వాసన లేకుండా తెల్లబట్ట అవుతుంది పీరియడ్స్ కి ముందు అంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ అంటాం అనమాట, అంటే ఎవ్రీ మనిషిలో అది కామన్. లేదు మనకి వాసన దురదతో కలిసి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తుంది, బర్నింగ్ అంటే యూరిన్ లో కూడా మంట వస్తుంది, వేడి వస్తుంది అంటాం కదా, దాంతో పాటు ఉంది అంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ క్లీన్లీనెస్ హైజీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళలో. కానీ ఆ ఫాలోయింగ్ ఎప్పుడైతే ఇది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే పెరుగులాగా రావడం, గ్రీనిష్ గా రావడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగింది అనమాట. అలాంటి టైంలో మాత్రం ప్రాపర్ క్లీన్లీనెస్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ పీహెచ్ మెయింటైన్ చేసే టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30-40 ఇయర్స్ అంటే ఏంటి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళలో తెల్లబట్ట రావడానికి రీజన్ ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఎక్కువగా గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ని ఎరోజన్ అంటామన్నమాట, సర్వైకల్ ఎరోజన్ అని. అది ఏంటంటే రెగ్యులర్ గా అక్కడ గర్భసంచి మూతి దగ్గర సెల్స్ అన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ప్లేస్ లో దాని రెడ్నెస్ రావడం వల్ల అదొకటి రీజన్. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైఫ్ కి రావడం వల్ల కూడా తెల్లబట్ట వస్తూ ఉంటుంది. ఇవి త్రీ రీజన్స్ ఈ టైంలో. దీనికేంటంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ వైట్ కలర్ లో ఉంటుంది, వాటరీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, ఎక్కువ స్మెల్ రాదన్నమాట. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ లోకల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది, లోకల్ గా యోనిలో పెట్టుకునే మందులు ఉంటాయి, లేదు అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్ ఉంటుంది, వాష్ మనకేంటంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాష్ ఉంటుంది, ఆ వాటి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. లేదు దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ తో పాటు స్మెల్ ఎక్కువగా రావడం, దురద రావడం ఉంది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ లో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది చూసుకొని ఎంతవరకు పైకి ప్రోగ్రెస్ అయింది మనకంటే మూత్రం సంచి కూడా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకొని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఈ 30-40 ఇయర్స్ లో ఇంకా మేజర్ గా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే సర్వైకల్ ఎరోజన్ అంటాం, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల. దానివల్ల కూడా ఎక్కువ అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎక్కువగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా అక్కడ సెల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి, దానివల్ల స్ట్రీకీ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్లలో ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఒకటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే క్యాండిడియాసిస్ అనే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే పెరుగులాగా, పెరుగు పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, క్లోట్రమాక్సిజోల్ అని యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటి వాడడం వల్ల సెట్ అవుతుంది. లేదు వాళ్ళలో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి, ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఏ కలర్ ని బట్టి మనం వాటికి ఏ బ్యాక్టీరియా వస్తుందో ఇన్ఫెక్షన్ చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాం. లేదు ఇంకా బ్లడ్ మిక్స్డ్ గా, అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సెల్స్ షెడ్ అవడం వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ బ్లడ్ మిక్స్డ్ గా వస్తుంది, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గానీ, లేదు అనుకుంటే లోకల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వైకల్ ఎరోజన్ కి లోకల్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ అంటాం అన్నమాట, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం హెల్ప్ తో హీల్ చేస్తాం, ఆ ఎరోజన్ ని మనము హీల్ చేస్తాం అన్నమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ టైం తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా, రిపీట్ అంటే ఒక 4-5 మంత్స్ వరకు మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, పార్ట్నర్ రిలేషన్షిప్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి టైంలో ఇద్దరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి దెన్ ఇట్ విల్ సెటిల్. లేదు ఒకరికే ఇచ్చామనుకోండి, నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ పార్ట్నర్ రిలేషన్షిప్ తో మళ్ళీ వైఫ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఏజ్ గ్రూప్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ నెలసరి ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావడం, ఇది అనేది కొంచెం ఆలోచించాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నెలసరి ఆగిపోయిన తర్వాత యుట్రస్ ఫంక్షన్, గర్భసంచి ఫంక్షన్ గాని, గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ ఫంక్షన్ గాని, ఆ సెల్స్ ట్రాన్సిషన్ గాని ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ తర్వాత కూడా వచ్చింది అంటే అక్కడ మనకు అబ్నార్మాలిటీ ఏదో ఉంది. ముట్లు ఆగిపోయిన తర్వాత ఉండాల్సిన పనులు అక్కడ కాకుండా ముట్లు ముందే ఎలా ఉందో అలా ఉంది అని, అంటే ఇలాంటిది ఎప్పుడు ఎక్కువ సెల్స్ అనేది అంత తొందరగా ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఉందా, గర్భసంచి మూతికి క్యాన్సర్ ఉంటే అది ఎక్కువగా గ్రోత్ ఫామ్ అవడం వల్ల మనకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్ గా ఏంటంటే నెలసరిలో ఆగిపోయినాక డ్రై అయిపోతుంది గర్భసంచి గాని, గర్భసంచి మూతి గాని, దాని కింద ఉన్న వాల్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోతాయి. కానీ డ్రై అయిపోకుండా ఎక్కువగా సెక్రిషన్స్ రావడం ఎందుకు ఉందంటే ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ హార్మోనల్ గ్రోత్ ఉంది అక్కడ. సో దానికి ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా, దానికి క్యాన్సర్ ఎలా ఉంది, ఏ స్టేజ్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గా గానీ, లేదు అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుందని గాని, ఇలా చెప్తూ ఉంటారనమాట ఎక్కువగా.

0: వీళ్ళల్లో ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సెల్స్ విడిపోయి ఎక్కువ గ్రోత్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ షెడ్ అయిపోతూ ఉంటాయి సెల్స్, దానివల్ల ఎక్కువగా స్మెల్ గానీ అది వస్తూ ఉంటుంది. వీళ్ళలో ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గానీ లేదంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈయనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం మనము ఏంటి అంటే, నార్మల్ గా చూడడానికి మనకు నార్మల్ గా ఉంది గర్భసంచి మూతి నెలసరి ఆగిపోయింది, అలాంటప్పుడు ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది మనకి. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే గర్భసంచి మూతి దగ్గర నుంచి మనం సెల్స్ కలెక్ట్ చేస్తాం బ్రష్ ద్వారా, వాటిని ఆ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతాయా అవ్వవా, ఇది నార్మలేనా అని చూసే టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మనం బేసిక్ టెస్ట్, దాని ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అది క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది. ఒకవేళ కొంచెం మినిమల్ ఇన్ఫెక్షన్ లాగా మినిమల్ క్యాన్సర్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా వచ్చింది అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి మనం ఆ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒకవేళ నెగిటివ్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్, లేదు అప్పుడే నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాక్సిమం క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది నెలసర్లు ఆగిపోయిన తర్వాత అనే కాదు, మామూలుగా అబౌవ్ 30 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళు ఎవరైనా కామన్ గా రెగ్యులర్ గా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ ఏమన్నా ఉంటే అది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వచ్చి భయపడుతూ వస్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని. ఫస్ట్ 1-2 మంత్స్ లో కామన్ గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బేబీని గర్భసంచికి అతుక్కుని ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల నార్మల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్ లో వైట్ డిశ్చార్జ్ తో అంత భయపడాల్సిన అవసరం లేదు. అదే కానీ అదే వైట్ డిశ్చార్జ్ 6th మంత్ ఆ 7th మంత్ లో విత్ స్మెల్లింగ్ ఆర్ విత్ ఇచింగ్ ఉంది అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకో. ఎందుకు అంటే అదే వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూ అవుతుంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి. మెయిన్ గా ఎందుకు వస్తుంది వీళ్ళలో వైట్ డిశ్చార్జ్ అంటే ఇది వీళ్ళకు వాటర్ ఎక్కువగా తాగుతూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ సెటిల్. కానీ దీనికి అన్నిటికీ ఓన్లీ హిస్టెక్టమీ ఒకటి, గర్భసంచి తీసేసుకోవడం అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ కైండ్.
1: వేదాంశ హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ హాస్పిటల్.
2: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, అక్టోబర్ 3 శనివారం ఉదయం 8 గంటలకు ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
4: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐ యామ్ విసి ప్రమోద్. ద హెడ్లైన్స్: Prime Minister Narendra Modi to participate in centenary celebrations of UPSC at Bharat Mandapam in New Delhi today. Union Cabinet hikes minimum support prices for Rabi crops for 2027-28 marketing season. Government to launch auction of offshore mineral blocks today to unlock India's offshore mineral potential. Supreme Court rules out total ban on firecrackers ahead of Diwali, favors balanced approach. Saudi authorities arrest Omani co-pilot for stabbing captain and attempting to crash fly Dubai flight traveling from Dubai to Tel Aviv. Prime Minister Modi describes Indian pilot Smith Machar a true hero for saving 174 lives. And in men's cricket, India beat the West Indies by 8 wickets in the second ODI in Guwahati to take an unassailable 2-0 lead. Prime Minister Narendra Modi will participate in the centenary celebrations of the Union Public Service Commission UPSC at Bharat Mandapam in New Delhi today. The Prime Minister will also address the gathering on the occasion. A report.
5: The program will mark the culmination of year-long celebrations that commenced on 1st October last year, commemorating 100 years since the establishment of the Union Public Service Commission in 1926. On the occasion, Prime Minister Narendra Modi will release a UPSC centenary commemorative coin, a commemorative stamp, and a book titled 100 Landmark Judgments Shaping the Policies of UPSC and Public Service Commissions in India. The program will witness participation of stakeholders from across the country, including chairmen and members of state public service commissions, senior officers of Government of India, academicians, UPSC officials and others. This event is part of the two-day program being held by UPSC. Yesterday, on the first day, Shatabdi Samaroh Manthan was held at Bharat Mandapam. Eminent speakers addressed the event and it was followed by panel discussions on various themes. Anupam Mishra, Akashvani News, Delhi.
4: The Cabinet Committee on Economic Affairs, CCEA, yesterday approved an increase in the minimum support prices, MSPs, for all mandated rabi crops for the marketing season 2027-28. Briefing media in New Delhi after the Union Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the decision has been taken to ensure remunerative prices for farmers for their produce. He said the highest absolute increase in MSP has been announced for safflower at 675 rupees per quintal, followed by rapeseed and mustard at 413 rupees per quintal. The minister said the MSP for lentil or masoor has been increased by 390 rupees per quintal, barley by 136 rupees per quintal, gram by 83 rupees per quintal and wheat by 25 rupees per quintal.
6: Rabi season ki MSP badhane se
7: the increase in MSP for the Rabi season will bring an additional 84,263 crore rupees to our farmers in recognition of their hard work and efforts. MSP is determined through a well-established mechanism based on the recommendations of the Commission for Agricultural Costs and Prices. The new MSP rates for the six major Rabi crops, wheat, barley, gram, lentil, rapeseed and mustard and sunflower have been approved today. This decision is in line with the government's commitment to ensuring that MSP remains at least 50% above the cost of production.
6: Us commitment ko dhyan mein rakhte hue ye naye MSP approve hue.
4: The minister said the CCEA has also approved the implementation of the Intelligent Traffic Management System project by the Delhi Police at an estimated cost of over 1,789 crore rupees inclusive of taxes. Mr. Vaishnav said the Union Cabinet also approved the Green Energy Corridor Phase 3 scheme. The Ministry of Mines will launch the auction of offshore mineral blocks today. The ministry said that this marks an important step towards unlocking India's offshore mineral potential and strengthening the country's long-term mineral resource security. The auction comprises two offshore mineral blocks in the Andaman Sea region, which will be offered for grant of composite license. The ministry underlined that it is expected to encourage systematic exploration, attract investment and promote the adoption of advanced technologies for offshore mineral exploration and development. The Supreme Court has ruled out a complete ban on firecrackers ahead of Diwali and favoured a balanced approach. A bench of Justices M.M. Sundaresh and P.B. Varale indicated it will permit the use of certain firecrackers during Diwali but impose specified time limits, ruling out both a blanket ban and unrestricted bursting of crackers.
8: The apex court stressed the need to strike a balance between religious sentiments and the harmful effects of air pollution. It said a complete ban could hurt the sentiments of people celebrating Diwali, while allowing firecrackers throughout the day will adversely affect the environment and vulnerable groups, including children, the elderly and the sick. The apex court was hearing a long-pending matter concerning restrictions on firecrackers in Delhi NCR and other northern states during the period of severe air pollution. This is Akashwani giving you the news.
9: News that keeps you informed. Follow us on X at AIR News Alerts and on Public at AIR News Alerts.
8: Saudi authorities have arrested an Omani co-pilot after he stabbed the captain and attempted to crash a Fly Dubai flight traveling from Dubai to Tel Aviv in Israel. The Omani co-pilot stabbed the captain and caused the aircraft to plunge roughly 17,400 feet in under 2 minutes yesterday. However, passengers and crew members, including off-duty personnel, breached the cockpit, subdued the attacker and helped stabilize the plane. The flight was diverted and landed safely at Tabuk Regional Airport in the northwestern Saudi Arabia. More in this report.
10: Israel Prime Minister Benjamin Netanyahu and Defense Minister Israel Katz described the event as a severe security incident and a suspected terrorist attack. Israeli Prime Minister described Captain Smith Matcher, an Indian national, a true hero who saved the lives of 174 people on board the Israel-bound flight. Mr. Netanyahu said Captain Smith Matcher displayed extraordinary bravery by fighting back and preventing a mid-air disaster. Prime Minister Narendra Modi has said that in the face of the gravest danger and despite being seriously injured, Captain Smith Matcher showed immense courage and an unwavering resolve to protect the lives of others. In a social media post, Mr. Modi said his valor helped save hundreds of lives and avert a great tragedy. He said Captain Smith is a hero and India is proud of him. The Prime Minister prayed for his speedy recovery, renewed strength and good health. US President Donald Trump also hailed Captain Smith as a hero for fighting off a knife attack from the Omani co-pilot, opening the cockpit door and calling for help to foil a bid to crash the aircraft. India's embassy in Riyadh and its consulate general in Jeddah said they are closely monitoring the health of Captain Smith Matcher. In a statement, Indian embassy said Captain Matcher is currently admitted to a hospital in Tabuk and receiving medical treatment. The embassy said initial reports indicate that his condition is stable. Komudi Parekh, Akashwani News, Delhi.
8: Prime Minister Narendra Modi has said that in the face of the gravest danger and despite being seriously injured, Captain Smith Matcher showed immense courage and an unwavering resolve to protect the lives of others. In a social media post, Mr. Modi said his valor helped save hundreds of lives and avert a great tragedy. He said Captain Smith Matcher is a hero and India is proud of him. The Prime Minister prayed for his speedy recovery, renewed strength and good health. In men's cricket, India crushed the West Indies by 8 wickets in the second ODI of the 3-match series at Barsapada Cricket Stadium in Guwahati last night, taking an unassailable 2-0 lead. Put into bat, West Indies posted their highest ever ODI total of 405 for 7. India comfortably chased down the target in 43.3 overs, losing only 2 wickets. Captain Shubman Gill led the charge with a sensational unbeaten 233 of 133 balls, while Rohit Sharma scored 101 of 75 balls to register his 35th ODI century. India will begin Day 12 of the Asian Games 2026 with hopes of adding more medals to their tally today, with several key events lined up across disciplines. The spotlight will be on the men's hockey semi-final, where India will take on arch-rivals Pakistan in a highly anticipated clash. The Indian team will be aiming for a win to secure its place in the final. Meanwhile, the Indian women's hockey team has already secured its place in the gold medal match against China. In cricket, defending champions India will face Sri Lanka in the men's semi-final. India will look to secure a victory and move one step closer to defending their Asian Games title. Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva, Se Desh Seva, and a relentless commitment that continues today. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving the goal of a Vikasit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today in this special series, we bring you an instance of how PM Modi led government's vision of modern infrastructure and stronger connectivity is being translated into action through the remarkable Chenab and Anji Khad railway bridges in Jammu and Kashmir.

కార్యక్రమంలో ముందుగా విందాం. రౌడీ ఫెల్లో చిత్రం కోసం అర్మాన్ మాలిక్, హర్షిక గూడి ఆలపించిన పాటను సంగీతం సన్నీ, రచన కృష్ణ చైతన్య

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం RX100 చిత్రం కోసం హరిచరణ్ ఉమానిహా ఆలపించిన పాటను. సంగీతం చైతన్ భరద్వాజ్, రచన శ్రీమణి.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కార్తీక్ సైంధవి దేవాన్ ఏకాంబరం వెన్నెల చిత్రం కోసం ఆలపించిన పాటను.

విన్న పాట రన్ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర ఆలపించింది విద్యాసాగర్ సంగీతం. శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు.

కార్యక్రమం ఇప్పుడు విందాం. సఖియా చిత్రం కోసం మణి శర్మ సంగీత సారథ్యంలో కార్తీక్ గోపిక పూర్ణిమ ఆలపించిన పాటను, సాహితీ రచన

శ్రోతలకు గమనిక. ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్ట్రాక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈ పూట సినీ రంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం హృదయ రాగాలకి శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 8462245066 నంబర్కి ఊరు, పేరు, సినిమా పాట టైప్ చేసి పంపించండి. నంబర్ మరొకసారి 8462245066. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా మా కోసం ఏదైనా మంచి పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ నుండి బండారి త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి రిక్వెస్ట్ పై మావి చిగురు చిత్రం నుండి ఈ పాటను విందాం.
1: Hey, lovely girl.

0: సరే.
1: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్టోటాపికల్ ఫాకో సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000437.
6: LIC వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
5: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
5: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంగరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
2: ద రేమౌంట్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమౌంట్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
9: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కల్లువాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
10: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
11: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
10: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
11: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
1: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ జక్రాన్పల్లి మండలం నుండి అరుణ, రాజేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు గంగోత్రి చిత్రం నుండి పాటను వినిపించమని.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
6: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
7: దసరా పండుగకి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబ్బలి, నిజామాబాద్.
8: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
9: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. శ్రోతలు, కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 8462245066 నంబర్కి ఊరు, పేరు, చిత్రం, పాట టైప్ చేసి పంపించండి. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నందిపేట్ 1LK గ్రామం నుండి నందిని, నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ రిక్వెస్ట్ పంపించారు జర్నీ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాటను.

0: శ్రోతలు ఉంటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా ఫైబాల్ నడువల కామరా ఫైబాల్ వరద పుల్లా ఫైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
5: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
4: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
5: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, కలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరూ కోరుతున్నారు భారతీయుడు చిత్రం కోసం కేజీ యేసుదాస్ ఆలపించిన పాటను.

0: డైమండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: డైమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. తర్వాతి పాట మావి చిగురు చిత్రం నుండి వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు.

0: కాదు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నా.

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటమ్మా, పాడేస్తే పోలా.

కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు ఎగిరే పవరం చిత్రం నుండి పాటను వినిపించమంటూ యాదగిరి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం నుండి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇదే పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి భరకం నర్సయ్య, పరమేష్, కరుణాకర్, గోలి రమేష్, రామారావు, నరసింహ, హరి మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఎగిరే పౌరమ చిత్రం నుండి పాట.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ఆయుధం చిత్రం నుండి వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ పోతంగల్ గ్రామం నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని మరియు వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దొంగమగుడు చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు కోనసీమ జిల్లా మామిడి కుర్దు మండలం నుండి, మేడిపాలెం గ్రామం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా, భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతాంజలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి సింగారం శ్రీనివాస్ ప్రసాద్ శరణ్ వరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి రిక్వెస్ట్ పై గీతాంజలి చిత్రం నుండి

శ్రోతలు వింటున్నారు, శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం భయ్యా చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి శివ, పింకీ, ప్రణీత, కీర్తన, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో చివరిగా విందాం. వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటను, ఈ పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలు, ఇంతవరకు హృదయరాగలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హృదయరాగలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: వార్తల ముఖ్యాంశాలు. 2027-28 రబీ సీజన్కు గాను గోధుమలు, శనగలు సహా 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా క్వింటాలు గోధుమల ధర 2,610 రూపాయలు, శనగల ధర 5,958 రూపాయలకు పెరిగింది. కుసుమల ఎంఎస్పీని అత్యధికంగా 675 రూపాయల మేర పెంచారు. దేశంలో 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సరఫరాకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 నిర్మించేందుకు పీఎం ధార కింద 1,86,405 కోట్ల రూపాయలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనుండగా 2032-33 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే 2029 చివరి నాటికి పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నషముక్త్ పంజాబ్ లక్ష్యంతోనే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత బి నరసింహరావుకు బిఆర్ అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించినట్లు విసి ఘంటా చక్రపాణి తెలిపారు. 7 అక్టోబర్ జరగనున్న స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనిని అందజేస్తారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, అక్కడక్కడా సాంకేతిక సమస్యలతో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తామని దక్షిణ డిస్కమ్ సీఎండి జితేశ్వీ పాటిల్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏటా సగటున 6-7% అదనంగా పెరుగుతోందని, రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. పరిశ్రమల వార్షిక సర్వే 2024-25 ప్రకారం దేశంలో తయారీ రంగం ఉత్పత్తి, ఉపాధి, పెట్టుబడులలో విశేష వృద్ధి సాధించింది. కొత్తగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో మొత్తం కార్మికుల సంఖ్య 2 కోట్లకు పైగా పెరిగింది. తెలంగాణలోని 13,937 కర్మాగారాల్లో 9.87 లక్షల మంది పనిచేస్తున్నారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణాలు, మొత్తం 277 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ 2, దక్షిణ కొరియా 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 10 స్వర్ణాలతో మొత్తం 60 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:03 అవుతోంది. అండ్ ఇవాల్టి నుండి ఇంకాస్త స్పెషల్ గా ఉండబోతోంది కార్యక్రమం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. మరి మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలి అనుకుంటే, మీ డ్రైవ్ టైం బ్యూటిఫుల్ గా మారాలి అనుకుంటే, అండ్ చక్క ప్రస్తుతానికి మీరు మెసేజ్ చేసేయచ్చు హ్యాపీగా హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి. మరి మీకు నచ్చిన పాటల్ని వినిపించడానికి మెహూన ఆర్జే కీర్తి ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మీకోసం, అంటే మీ అందరి కోసం, ఆథోజం ఒకర్త అంటూ నేను అంటూ మీకు వినిపిస్తాను నేహా వర్సన్ పాడినటువంటి ఈ వండర్ఫుల్ సాంగ్ వన్, నేను ఒక్కడిన సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: వాహ్, క్యా బాత్ హై, అలాంటి స్టైల్ అండ్ హ్యాండ్సమ్నెస్ ఉంటాయి ఎవరైనా లైక్ కొడతారు రైట్. మార్నింగ్ మాస్ తో వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ తర్వాత మీకోసం వినిపించబోతున్నాను మరొక వండర్ఫుల్ పాట, దాట్స్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. విజయ్ ప్రకాష్ పాడినటువంటి హలో రమ్మంటే వచ్చేసిందా అనే పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట మార్నింగ్ మస్తీ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? యా, చక్కగా ఒక కాఫీ వేస్తాం, అదో ఇదో ఏదో సమ్ గాసిపింగ్ అనేది. ఆఫీస్లో వచ్చినంత ఎనర్జీ, ఆఫీస్ కొలీగ్స్తో వచ్చినటువంటి ఆ ఫీల్ ఇంకా వేరే ఎవరితో అంతగా రాదు ఇందులో. రైట్, మరి ఇవాళ పర్టికులర్గా కాఫీ కోసం ఎందుకు చెప్తున్నాను అని మీకు కూడా ఏదో ఒకటి అనిపించి ఉండాలి కదా. రైట్, టుడే ఈజ్ ఇంటర్నేషనల్ కాఫీ డే అనమాట. బాధ అయినా సంతోషం అయినా కాస్త ఎక్కువైనా హైపర్ టెన్షన్ అయినా లేకపోతే కాస్త రిలాక్స్ అవ్వాలన్నా ఏది కావాలన్నా కాఫీ మాత్రం కంపల్సరీ కాబట్టి. సో ఇవాళ మరి మీరు కాఫీని షేర్ చేసుకునే వాళ్ళందరితో చెప్పండి హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే అని. ఎందుకంటే మీరు సరదాగా మాట్లాడుకునే ప్రతి కబుర్లకి అది మీకు కంపెనీ ఇస్తుంది, చక్కగా టైం ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ కూడా చేస్తుంది, కొన్ని రకాలుగా మీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది కదా. సో హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే నేను చెప్పకుండా మళ్ళీ మిమ్మల్ని చెప్పేయమంటున్నాను కదా. రైట్, మరి మీకోసం మరొక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. నా పేరు శివ, సినిమాలో నుంచి కార్తిక్ పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు వాతావరణంలోని మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ముక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0402-234-08 2-3-2-4-08-59-55-2-3-5-9-2-3 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ

0: జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చెయ్యరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మన్ శర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో జీవి ప్రకాష్ ఆలపించినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా, ఒంగోలు గీతా సినిమాలో నుంచి. సూపర్ డూపర్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. అండ్ లైక్ ది వే మీరు కూడా ఇలాగే పాటల్ని రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే వెరీ సింపుల్, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ పాటల్ని కూడా మీరు వినేసేయచ్చు అనమాట. దెన్ కమ్స్ సర్కారు వారి పాట సినిమాలో నుంచి అర్మాన్ మాలిక్ గీతా మాధురి పాడినటువంటి వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చి బోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తీలో ఉన్నామని సూపర్ హిట్ పాటలు వింటూ ఉన్నాం అనమాట. 2010 నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వండర్ఫుల్ సాంగ్స్ లో నుంచి కొన్ని సెలెక్టెడ్వి నేను సెలెక్ట్ చేసి మీకోసం ఇవాళ మంచి మంచి పాటలు వినిపించేస్తున్నాను. అండ్ రెగ్యులర్ గా మీరు కూడా ఇలాగే పాటల్ని వినొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి మెసేజ్ చేస్తూ రైట్. మరి ఇవాళ డేకి ఇంకాస్త స్పెషల్ కూడా ఉంది, అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. మన ఇంట్లో ఉండేటువంటి వయసు అయినటువంటి వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన నాన్న అమ్మ ఎవరైనా కావచ్చు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి అంటూ మనకి మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసేటువంటి రోజు ఇది. చాలా చిన్న హెల్ప్ వాళ్ళకి చేసేది. ఒకటి, ప్రతి టైంలోనూ వాళ్ళకి అవైలబుల్గా ఉండలేకపోయినా నేను ఈ టైంకి ఉంటాను, ఈ టైంకి వస్తానన్న కాస్త ఇన్ఫర్మేషన్ ముందుస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ఒక డే అంతా వెయిట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ మనం ఆ మాట చెప్పడానికి కూడా వెనకైపోతాం. సో ప్లీజ్ ఆ ఓతి వాళ్ళు తీసుకోండి. ఎప్పటికప్పుడు ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి మేము వాళ్ళకి అవైలబుల్గా ఉంటాం. ఏం కావాలో వాళ్ళకి పరిపూర్ణంగా మనం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంతైనా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతాం అని. ఏముంది, దగ్గర ఉన్నప్పుడు కాస్త మెడిసిన్స్ ఇవ్వడం, చక్కగా కూర్చొని వాళ్ళసేపు కాస్త కాలక్షేపం చేయడం, వాళ్ళకున్న ఎన్నో ఎక్స్పీరియన్సెస్ల నుండి చక్కని మాటల్ని వినడం, తెలుసుకోవడం, ఇవే వాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేటువంటి గొప్ప ఓదార్పు. అయ్యో పాపం ఇలా అయిపోయారే అనే మాట వాళ్ళకి నచ్చదు, కానీ మీరు వాళ్ళతో స్పెండ్ చేసేటువంటి టైం ఒక ట్రెజర్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే అటువంటి సమయాన్ని, అటువంటి బంగారాన్ని వాళ్ళకు ఇస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫిల్ చేయడం అనేది ఎంతో ముఖ్యం, ఎందుకంటే మన చిన్నతనంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు అది మన పని. ఏమంటారు, లెట్ మీ టాక్ మోర్. దానికి ముందు ఒక మంచి పాట వినిపిస్తాను మీకోసం. హరిహరి నేను కౌసల్య పాడినటువంటి పాట.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జీవి ప్రకాష్ గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా, ప్రేమ కావాలి సినిమాలో నుంచి. రైట్, శ్రోతలకు ఒక గమనిక. ఇవాళ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ బుక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీ ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0403-243-2854-2955-3-2955-2953 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల వల్ల ఆ కారణంగా వచ్చేటువంటి జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: స్టూడియో క్లాక్ లో సమయం 10:45 అవుతోంది. అండ్ 15 నిమిషాల ముందే మనకి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ కి వచ్చేసినటువంటి ప్రోగ్రామ్ ఆర్జే రెడీగా ఉంది. హాయ్
2: హాయ్ కీర్తి,
0: వెరీ గుడ్ మార్నింగ్.
2: వెరీ గుడ్ మార్నింగ్.
0: శుభోదయం.
2: శుభోదయం.
0: ఓ, గుర్తుకొస్తున్నాయి కదా, చాలా పద్ధతైన తెలుగుతో పలకరించాలన్నమాట. ఇవాళ లక్ష్మి గారు మరి మనతో ఉన్నారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
2: ఫైన్ అండి.
0: చాలా బాగున్నట్టున్నారు. ఇంతకీ ఇవాల్టి నుండి మన వివిధ భారతిలో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ మొదలైపోబోతున్నాయి. అండ్ కొత్త కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. కొద్ది రోజుల్లో ఉండేటువంటి పండల వాతావరణం ఇవాళ నుండే స్టార్ట్
2: అయిపోతుంది. అంతే ఇంకా వేబీ కదా మరి.
0: సో ఏంటి కొత్తగా ఇవాళ మీ ప్రోగ్రామ్ లో జరిగేటువంటి చేంజెస్ ఏంటి చెప్పగలరా?
2: ఏంటంటే గుర్తుకొస్తున్నాయో, ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
0: ఓకే.
2: ఆ తర్వాత 12:00 కి యాజ్ యూజువల్ ఒక చైతన్య స్ఫూర్తి ప్లేస్ లో ఒక అమృత గీత అనే ఒక ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేంటి ఎలా ఉంటుంది అనేది వింటే తెలుస్తుంది.
0: సో ఏదైనా క్వశ్చన్ అడగకూడదు,
2: వినాలన్నమాట.
0: ఇంకా మాట్లాడుకుందాం అంటే

0: అప్కమింగ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా. అండ్ బిఫోర్ దట్ మరి మీకు ఎన్ని ఎన్టీఆర్ గారి పాటలు అంటే ఇష్టమా?
1: ఎవరికి ఇష్టం ఉంది కీర్తి? ఎన్టీఆర్ గారి పాటలు అంటే
0: రాంగ్ అంటావు కదా,
1: అలా క్వశ్చనే రాంగ్.
0: ఎన్టీఆర్ కోసం పాడే పాటలు అంటే ఇష్టమా?
1: బాగా
0: రైట్ అండ్ శక్తి సినిమాల నుంచి వండర్ఫుల్ పాట మీకోసం వినిపిస్తాను. జాలి గలి అని సుచిత్ర పాడినటువంటి పాట, స్టే ట్యూన్డ్.

0: సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా, సో ఈ పాట యాక్చువల్లీ లక్ష్మికి డెడికేట్ చేశాను అన్నమాట.
2: థ్యాంక్ యూ కీర్తి,
1: చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను చూసావా. సో లక్ష్మికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి తెలుసుకోవచ్చా?
2: వెజ్ ఫుడ్డే యాక్చువల్ గా, దోశ ఇడ్లీ వడ ఏదైనా సరే వెజ్ ఫుడ్డే చాలా ఇష్టం నాకు.
1: వెజ్ కాకుండా కూడా ఇంకో ఫుడ్ ఉంటుంది, అది సెపరేట్ దాంట్లోకి వెళ్ళేలాగే నేను కేటగిరీలో.
2: నేను వెళ్ళని వెజ్ అంటే వెజ్ అంతే, అదే ఇష్టం నాకు. ఎందుకంటే వెజ్ కి మించింది ఏముంది? ఆరోగ్యం ఆరోగ్యం
1: లక్ష్మి అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వాలని డిసైడ్ అవ్వట్లేదు కాబట్టి, ఎంతైనా వరల్డ్ వెజిటేరియన్ డే కానీ వాళ్ళ, సో ఈ ఒక్కరోజు మాత్రం లక్ష్మికి నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ఏది వండినా వెజ్ యాడ్ అవ్వండి, అయితే వంట చేయలేము.
2: అసలు చేయలేం కదా మరి, అందుకే కదా నేను వెజ్ ఇష్టపడతానని చెప్పింది
1: అది. అందుకనే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ డిసిషన్. ఓకే, సో పోనీ ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చాను అనుకో, అప్పుడు కూడా నాకు వెజ్ పెడతావా?
2: తప్పదు, మరి నా కోసం వెజ్ తినాలి.
1: చూసారా, కనీసం నా కోసం కూడా కాంప్రమైజ్ అవ్వదు,
2: నా కోసం తినాలంతే.
1: ఓకే, జర బాగా ఆకలి వేసినప్పుడు ఎక్కడుంది లక్ష్మి అని వెతుక్కుంటూ వచ్చి మరి వెజ్ తింటాను. ఇంకా
2: ఫోన్ కాల్ అంతా ఒక్క మెసేజ్ అంతే.
1: చూసావా, నా కోసం ఒక్క ఫోన్ కాల్ అవే అని అంటుంది. అరే థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఈస్ వాట్ వాదా వరల్డ్ వెజిటేరియన్ డే సందర్భంగా నాకు వచ్చిన ప్రామిస్ అనమాట. సో నేను మిస్ అవ్వను,
2: అస్సలు అవ్వద్దు.
1: సూపర్, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. నీకోసం ఇంకొక మంచి పాట వినిపించేస్తాను. పాటలన్నీ ఏంటో ఇవాళ నీకే డెడికేట్ చేయాలి.
2: ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా పాటలు, మంచి పాటలు ప్లే చేస్తున్నావు అండ్ మన వీబ్రిజర్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సూపర్ సాంగ్స్ కదా.
1: యా, సో నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు సినిమాలో. ఇప్పుడొకనా సూరజ్ సంతోష్ అలాగే రణయ్య రెడ్డి పాడినటువంటి పాట, వెయిట్ ఫర్ దట్ మ్యాజిక్. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఎన్నో పాటలు ఏ పాట అయినా అసలు ప్రతిసారి పాటలు విన్నావు అని అంటేనే భలే ఇష్టం కదా.
1: ఏ పాటలో ఉండే మ్యాజిక్ అది మరి, ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా ఎవరైనా ఇష్టపడే ఒక టాపిక్ అన్నమాట. ఎందుకంటే
0: ఎందుకు అని అంటే ఏ ఎమోషన్లో ఉన్న పాటకి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం, మ్యూజిక్ ఎక్కువ కనెక్ట్ అయిపోతాం.
1: మరి ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా?

0: ఏం తెలుసా ఈరోజు
1: చెప్పు?
0: ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అమ్మా. ఏం చెప్పాను మార్నింగ్ నుంచి?
1: అసలు వచ్చేంత వరకు చూసావా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ, మ్యూజిక్ వినిపిస్తూ,
0: కానీ
1: నేషనల్ మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయా.
0: మరి అదే కదా, కనీసం ఇప్పుడే చెప్పకు మంచి పాటు ప్లే చేసే చూద్దాం.
1: అయ్యో తప్పకుండా, వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే. సో ఎన్ని పాటలు, ఎన్ని కోకొల్లలు, మన ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాము.
0: చాలా ఉన్నాయి.
1: ఊర్లో ఉంటే ఆ పాట వినేస్తాను. పక్క వాళ్ళకి ఈ పాటకి ఇష్టమా అంటాం
0: అని అంటాం.
1: మామూలుగా లక్ష్మికి ఏ పాట ఇప్పుడు అడుగుదాం? ఏం పాట?
0: కీర్తికి ఏ పాట ఇష్టం అయితే నాకు కూడా ఆ పాట ఇష్టం.
1: స్వీట్ ఆఫ్ దాట్. పాటల సెలక్షన్ లో కూడా నిజంగా అలా ఉంటుంది కదా. ఈ నేను ఈ పాట విన్నాను నీకు ఇష్టం అంటే అది పాట భలే ఉంటుంది,
0: భలే ఉంటుంది కదా అనుకోవాలి. ఇంకా ఎంజాయ్ మూడ్ లో వినేస్తాం.
1: ఇంకోటి కొన్ని లూప్ మోడ్ లో వినే పాటలు ఉంటాయి, ఇంకొన్ని పాటలు ఉంటాయి. మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకో హైపర్ అయిపోతాం,
0: ఇంకా అయిపోతాం.
1: కొంచెం బాధలో ఉన్నాం అనుకో కాస్త బాధ తగ్గిపోయింది.
0: అది మ్యూజిక్ పవర్.
1: సో ఫీలింగ్ అనేది మ్యూజిక్ లోనే ఉంది. ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సో మీ అందరికీ కూడా వరల్డ్ మ్యూజిక్ డే విషెస్. అలాగే ఇంకా ఈ మ్యూజిక్ లెగసీ అనేది డే అంతా కూడా చక్కని పాటలతో కంటిన్యూ అవుతుంది. అండ్ లక్ష్మి కూడా చక్కని పాటలు వినిపించబోతుంది. స్పెషల్ గుర్తుకొస్తున్నాయి అని అనింది. ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. దీని తర్వాత కూడా నేను ఇంటికి వెళ్లేదే లేదు, షో అంతా వింటాను. సో లిజినెస్ కి మంచి ట్రీట్ ఉండబోతుంది అనమాట.
0: తప్పకుండా మరి వింటుంటే తెలిసిపోతుంది.
1: అంతే అంతే, సూపర్. అయితే లాస్ట్ ఇంత మ్యూజిక్ మాట్లాడుకున్నాం, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి కంపోజ్ చేసినటువంటి మూవీలో నుంచి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నుంచి శ్రవణ్ భార్గవి అండ్ డిఎస్పి పాడిన పాట వినిపించేస్తాం.
0: సూపర్ సాంకీర్తి,
1: థ్యాంక్ యూ.
2: மின்சாரம் போல மாப்புள புள்ள வந்தாச்சே,
3: சூப்பர் மச்சி
2: வந்தாச்சே, தந்தாச்சே. எங்க வீட்டு தங்க திரையவும் கையில தந்தாச்சே,
3: சூப்பர் மச்சி.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఈరోజు యూపీఎస్సీ శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అలాగే యూపీఎస్సీ ప్రస్థానంపై రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. గ్లోబల్ సమ్మిట్ 2027, మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1 భూసేకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు టీజీసీఎస్బి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన మాసం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ పాజ్ ఫర్ సేఫ్టీ పేరుతో 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 62.50 రూపాయలకు పెంచింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,810 రూపాయలకు చేరింది. పండగల సీజన్లో పెరిగిన ఈ ధరలు హోటళ్లు, వ్యాపార వర్గాలపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తీవ్ర పోటీ నడుమ రేసు ఆరంభం నుంచే భారత అథ్లెట్లు నిలకడగా రాణించి పతకాన్ని సాధించారు. స్క్వాష్ మహిళల టీం విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 1-2 తేడాతో ఓటమితో భారత్ రన్నరప్గా నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్లో భారత్తో జరుగుతున్న 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతుంది. రాష్ట్రంలో 2 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మంలో గరిష్టంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్ కలబోతా. తెరమీద మీద కనిపించే నటీనటులు, వినిపించే గీత రచయితలు, సినీ సంగీత దర్శకులు, ఇంకా టెక్నీషియన్స్, నిర్మాత, దర్శకులందరి కృషి ఫలితంగా ఒక చిత్రం తయారవుతుందనే విషయం అందరికీ తెలుసనుకోండి. కానీ కొన్ని మూవీస్ కథ, డైరెక్షన్ టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బ్లాక్ బస్టర్ హిట్స్గా రికార్డ్ క్రియేట్ చేస్తాయి. సో మరి అలా బీజిఎం హైలైట్గా సూపర్ హిట్ అయిన మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. ఇంతకీ ఏంటా సినిమా అంటే

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం పలురించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బీజియం హిట్ మూవీగా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము అర్థమైంది కదా? ఎస్, గజనీ. సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సంచలన విజయాన్ని సాధించిన సినిమా గజనీ. యాక్చువల్గా హీరోగా సూర్య గారికి ఇది ఒక ఐడెంటిటీ మూవీగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ సంజయ్ రామస్వామి గారిని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారంటేనే అర్థమవుతుంది కదా ఈ మూవీ క్రియేట్ చేసిన మ్యాజిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు గజనీ గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రముఖ సంగీత దర్శకులు హారిస్ జయరాజ్ గారు గజనీ మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంతోనే మ్యూజిక్ డైరెక్టర్గా పాపులర్ అయ్యారు. మరెన్నో హిట్ మూవీస్కి పనిచేశారనుకోండి. డిఫరెంట్ సబ్జెక్ట్తో మురుగదాస్ గారు సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన వండర్ గజనీ. మరి మరిన్ని విశేషాలు వినే ముందు మరో పాట వినిపిస్తున్నాను. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి మెస్మరైజింగ్ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజియం హిట్ మూవీగా గజిన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోనిన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా కాల్ చేయొచ్చు. ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు 040 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. మరి మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం టాపిక్ వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న ఈ విషయానికి వస్తే గజిన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా లవ్ కమ్ రివెంజ్ స్టోరీస్ మనం చాలా చూసాం, కానీ దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు సినిమాని డిఫరెంట్ గా చూపిస్తే బీజిఎం మరింత ప్రత్యేకంగా మార్చింది ఈ సినిమాని. షార్ట్ టర్మ్ మెమరీ ఉన్న హీరో ఫేస్ చేసే సిచ్యుయేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతంగా ఎలివేట్ చేశారు హారిస్ జయరాజ్. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM.

గజిన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక రివెంజ్ లవ్ స్టోరీని హీరో సూర్య గారి క్యారెక్టర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుంచుకుని ఇష్టపడుతున్నారంటే మురుగదాస్ గారి డైరెక్షన్, స్టోరీతో పాటు ఈ సినిమా బీజిఎం కూడా ముఖ్య కారణమని చెప్పొచ్చు. ఎవరైనా ఎక్కువగా మర్చిపోతుంటే అరే గజనీ అని అనేస్తాం కదా, అంతగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు ఈ సినిమాకి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నువ్వు నేను ప్రేమ సినిమా నుంచి ఈ మెలోడీ సాంగ్ మీకోసం.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూర్య, అసిన్, నయనతారలు ముఖ్య పాత్రలు పోషించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేశారు. సెప్టెంబర్ 29, 2005లో 7 కోట్ల బడ్జెట్తో విడుదలై దాదాపు 50 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉంటారుగా, గుర్తుకొస్తున్నాయని. ఇప్పుడైతే వినండి 7th Sense సినిమా నుంచి ఇల్లవ్లీ మెలోడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. బిజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గజనీ మూవీ చూస్తున్నప్పుడు హారిస్ జయరాజ్ గారి బిజిఎంతో మనము ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా అసిన్ పాత్రను కల్పనగా దర్శకుడు ఎంత చక్కగా తీర్చిదిద్దారో కదా. యాక్చువల్గా సినిమా అంతా కూడా తను ఉండే సీన్స్ కానివ్వండి, అంటే పిల్లల్ని రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ఆ గేట్ మీద నిల్చోబెట్టి రోడ్ క్రాస్ చేస్తుంది, అలాగే ఎవరు ఆపదలో ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తుంది. సో వాటిని చూసి హీరో ఇంప్రెస్ అయ్యే తీరుకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయ్యి మామూలుగా ఉండదు అసలు సినిమా అంతా కూడా. సో మనం కనెక్ట్ అవ్వడానికి కల్పన పాత్రకి ఈ బీజియం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో కల్పన పాత్రకి అంతకు మించిన ఎలివేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. మరి అందుకే అలా ఇష్టపడిపోయాం కల్పనని అందరం. అండ్ ఇంకా విలన్స్ తనని చంపేటప్పుడు వచ్చే బీజియం ఇంపాక్ట్ మాటలో చెప్పలేం, ఒక హాంటింగ్ అనే చెప్పొచ్చు, మనసుల్ని తాకుతుంది. సో అంతగా కీరోలు ప్లే చేశారు హారిస్ జయరాజ్ గారు తన బీజియంతో గజనీ సినిమా విజయంలో. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బీజియం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మీకు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. సో మీ ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0852 2324-0853 2955-09-23 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్. డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు అంశం వచ్చేసి వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే తమిళ తెలుగు భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గజనీని హిందీలో అమీర్ ఖాన్ గారు హీరోగా రీమేక్ చేశారు. యాక్చువల్ గా ఒక సినిమాను గుర్తు చేసుకున్నా, ఇలా మాట్లాడుకుంటున్నా, ఎక్కడో మన మైండ్ లో ఆ సినిమాకు సంబంధించిన బీజియం వినిపిస్తుందంటే అర్థమైపోతుంది ఎంతగా ఇన్వాల్వ్ అయ్యామో, ఆ సినిమాకి ఎంతగా మనం కనెక్ట్ అయ్యామో. అలాంటి హిట్ మూవీ గజనీ కదా. నిజంగా మనం ఆ పాటలు విన్నా కూడా సినిమా అంతా కూడా మన మైండ్ లో రివైండ్ అవుతూ ఉంటుంది. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీతో పాటు. ఎనీవేస్ ఇంకా ఉన్నాయి కబుర్లు చెప్తాను, ప్రతి పాట వినిపిస్తున్నాను. ఘర్షణ సినిమా నుంచి హారిస్ జయరాజ్ గారు మ్యూజిక్ అందించిన పాట

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

ആകാശവാണി വിവിധ ഭാരതി 100.8 FM തരത്തിലുള്ള തരകനി ആനന്ദം അലരിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം ഗുർത്തുകൊസ്തുനായിലോ BGM ഹിറ്റ് മൂവീഗാ ഗസനി സിനിമ ഗുറിച്ച് മനം മാട്ലാടുക്കുന്നാം ഇന്നക അനുക്കുന്നാം കഥ September 29, 2005 വിടുതലൈంది గజని సినిమా అని అంటే 21 సంవత్సరాలు నిండిన గజని ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేకి డైరెక్షన్ కి బెస్ట్ స్టోరీకి ఆర్టిస్ట్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ కి బెస్ట్ లిరిక్స్ కి డైలాగ్స్ కి ఎగ్జాంపుల్ గా నిలబడిపోయింది. అలాగే ప్రేక్షకులు మెచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బీజియం హిట్ గా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సమయం 12 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:05కు అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, వినోద విజ్ఞానాలను అందించే వివిధ భారతిలో ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీకు తెలుసు కదా. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోనిన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఏమున్నా సరే చక్కగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. మరి సిద్ధంగా ఉండండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక మరి మీరు వింటున్నారు అమృత గీతం. ఇందాక వినసం ఒక అమృత గీతం, ఇక మరో గీతం ఏమిటంటే యుగుల గీతాలు, ప్రేమ గీతాలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శైలే వేరు. ఎదురు చూపులకు, ఆరాధనకు అక్షర రూపం వస్తే ఎలా ఉంటుందో తెలియచేసే గీతానికి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం అందించి ఉషతో కలిసి పాడారు. మరి నీ స్నేహం చిత్రంలోని ఈ గీతాన్ని వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం సమయం. మరి అమృత గీతాలు వినేస్తున్నాం. తర్వాత గీతం విషయానికి వస్తే, అసలు లైఫ్ అంటే ఏంటి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, కష్టాలను ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి, సాటి మనుషులతో ఎలా ఉండాలి, వీటన్నిటికీ సమాధానం భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఓబీబీ సినిమాలోని మహాద్భుతం పాట. నూతన మోహన్ పాడారు, మిక్కిజీ మేర్ సంగీతం అందించారు. నిజంగా అద్భుతమైన సాహిత్యం. విందామా ఈ అమృత గీతాన్ని ఓ బేబీ సినిమా నుంచి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. మహానటి సావిత్రి ఈ పేరు వింటేనే ఏదో తెలియని భావోద్వేగం. గొప్ప నటిగా, మనిషిగా సావిత్రిగారంటే తారాలు మారిన చిక్కు చెదరని అభిమానం, గౌరవం తెలుగువాళ్లకు. మరి అంతటి సావిత్రిగారి కెరీర్ని, జీవితాన్ని, శిఖరాగ్రానికి చేరిన ఆమె పేరు ప్రఖ్యాతులను ఈ పాటలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు రామజోగ శాస్త్రి గారు. యాక్చువల్గా మనకి సావిత్రిగారిని గుర్తు చేసుకోవాలంటే ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు అండ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. మిక్కీజీ మేయర్ గారు స్వరపరిచిన ఈ పాట వింటున్నంతసేపు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతాం కదా. మనకెందుకు ఆలస్యం? నటరాజుకు స్త్రీ రూపం మహానటి సావిత్రి గారిని స్వాగతిద్దామా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అమృత గీతం టైం. మరి అమృత గీతాలన్నో మంచి పాటలన్నీ వినేస్తున్నాం కదా. ఇక చివరి వచ్చే పాట ఏమిటంటే, మనము లోలో ఉన్నప్పుడు అంటే నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కొన్ని పాటలు వినాలి. జనాల మీద ఎక్కువ ప్రభావితం చూపే ప్రసార మాధ్యమం సినిమా అనేది అందరికీ తెలుసు. సో అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మన సినిమాలో. అలాంటి ఒక పాట భద్రాచలం సినిమా నుంచి సుద్దల అశోక్ తేజ గారు రాసిన సాహిత్యం, శంకర్ మాధవన్ గారు పాడారు, వందే మాతరం శ్రీనివాస గారు కంపోజ్ చేశారు. ఒకటే జననం ఒకటే మరణం వినతమ.
1: Darkness.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 నిమిషాలకు ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవ లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్ద భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ

0: మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయ వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया. जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया. हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్,

అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో, అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జీ లక్ష్మి. ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమాన్ని గురించి మరోసారి గుర్తుచేస్తాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ బుక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09 నంబర్లకు ఫోన్ చేయండి. మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

డీజే మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినసం. యాక్చువల్ గా ఇది కొంచెం డ్రౌజీగా ఉండే టైం, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి చాలా సేపు అయి ఉంటుంది, లంచ్ టైం కూడా కావస్తుంది కాబట్టి కొంచెం మేరుసంతో కూడా ఆకలి ఉంటుంది. ఇలాంటి పాటలు వింటే జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి ఆ పాట వినిపించాను. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈట్ ఫిట్ టైం. పనుల్లో బిజీగా ఉండి తర్వాత తిందానులే అని పోస్ట్ పోన్ చేస్తూ అసలు పండ్లను తినకుండా మానేస్తుంటాం. ఇలా చేయడానికి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు కదా, బిజీగా ఉంటారు ఆఫీస్ పనుల్లో కానివ్వండి, ఇంటి పనుల్లో కానివ్వండి, తర్వాత తిందాంలో ఇప్పుడు ఏం తొందర, ఆ పని అయిపోయాక తిందాం, ఈ పని అయిపోయాక తిందామని మొత్తానికి మానేస్తాం. సో కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరవేంటో చెప్తాను, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీ సమస్యలను, సందేహాల గురించి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకి ఫోన్ చేయొచ్చు. మరి మాట్లాడచ్చు డాక్టర్ గారితో. గుర్తుంటుందిగా ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. మరి మర్చిపోకండి. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, ఇందాక చెప్పాను కదా మీకు, పర్టికులర్గా 30 ఏళ్ళు పైబడిన మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన పళ్ళు గురించి మీతో చెప్తాను అని. వాటిలో ఫస్ట్ ఉండేది బొప్పాయి, పపయ. విటమిన్ ఏ, విటమిన్ సి, వీటితో పాటు ఫోలైట్, ఇతర ఫైటోకెమికల్స్ ఉండే ఈ పండు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. బొప్పాయిలో ఉండే బీటా కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందట. అంతేకాదండి, పఫైన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందనేది నిపుణుల మాట. ఇక షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేస్తుందట కూడా. సో ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయిని తింటే సరిపోతుంది కదా. ఎనివేస్, ఇంకా ఉన్నాయి పళ్ళు మీతో షేర్ చేసుకోవాల్సినవి. వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇక మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అదర్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ ది

రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ఇక మనం కంపల్సరీగా అంటే పర్టికులర్గా మహిళలు 30 ఏళ్ళు పైబడిన మహిళలు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి జామ పండు అంటే గ్వా. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండే జామ బ్లడ్ లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయట. మరి మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికే జామ పళ్లను కాయల్ని తింటే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి నెక్స్ట్ ఫ్రూట్ ఐటమ్ ఏంటనేది చెప్తాను, తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో వాతావరణ మార్పులు.

పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా 040 ఎస్టీడ్ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-22 నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరి ఇక ఈట్ ఫిట్ వింటున్నారు కదా. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్రూట్ ఐటమ్ వచ్చేసి ఆపిల్. ఆహారంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ని శరీరం గ్రహించకుండా నిరోధిస్తుందట. ఆపిల్లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం వల్ల త్వరగా ఆకలి వేయదట, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా? రెగ్యులర్ గా ఆపిల్ తినే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని సర్వేలో తెలియదట. మరి ఇన్ని ఉపయోగాలున్న పండ్లు, మనకి రోజు అతి సులభంగా దొరికే పండ్లు, వాటిని తినకుండా మనము కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది నిపుణుల మాట. అదేదో అంటారు కదా, పొదుపు కూడా ఖర్చులాగా చేయాలి, లేకపోతే ఏమి మిగిలదని. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కూడా మనం ఒక పనిలాగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం అండ్ ఇంటిని, ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా చూసుకోవాలి. సో అందరు హ్యాపీగా, హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. ఏమంటారు? ఇప్పుడైతే పాటు

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2,234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1,730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్లలో 1,500 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో నిధులు ఇచ్చిన.
0: సిరిసిల్ల సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజాప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొనగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేం వచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్ కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛతా డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్భవన్, చార్మినార్తో సహా హైదరాబాద్లోని 8 ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేట్ మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3న రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
2: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజనల్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్ మిగతా అందరూ ఒకటే వేదిక మీద, వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రో ఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రి మండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువుల సంతానోత్పత్తి ఉంటుందని, అందుకే గత 3 నెలల నుంచి సఫారీ సేవలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

నాగాసవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివిస్టూడియోల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా చైతన్య స్ఫూర్తిని. స్టే ట్యూన్.

ద పారడైజ్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి వివిధ భారతి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీకు సందేహాలను, సమస్యలను హ్యాపీగా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-2323 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి, సిద్దంగా ఉండండి. ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఉన్నాం కదా, ఆడపిల్లలకు ఆటలెందుకు అన్న మాటలను, అవరోధాలను అధిగమించి మరీ అంతర్జాతీయంగా విజయాన్ని సాధించి కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా రాణిస్తున్న వైట్ పవర్ లిఫ్టర్ రేవతి, తన సక్సెస్ జర్నీ తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. సో స్టే ట్యూన్ టు విద్ భారతి 102.8 FM.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ చెన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెనాలి దగ్గర బురిపాలెం రేవతిది. చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మే కష్టపడి పెంచి పెద్ద చేసింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పెదరా ఊర్లో ఉండి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివింది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తా, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సిద్ధంగా ఉండండి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం. ఇక ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నతనంలోనే నాన్న చనిపోయారు, అమ్మే కష్టపడి పెంచి పెద్ద చేసింది అండ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్లారు. కష్టమైన పరిస్థితుల్లో ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. మరి ఆ తర్వాత ఏమైంది? డిగ్రీ చదవాలంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారని తెలుసుకున్న రేవతి తన దృష్టి ఆటల వైపు మళ్లించింది. మామూలుగా ఇళ్లలో ఆటలు మానేసి చదువుకోండి అంటుంటాం కదా పిల్లల్ని, కానీ ఇక్కడ చదువు కోసం ఆటలన్నమాట. లైఫ్ అంటే అదేనేమో. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM చైతన్య స్ఫూర్తి టైం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు, ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారనే ఉద్దేశంతో తన దృష్టి ఆటల వైపు మళ్లించింది రేవతి. ఇంతకీ తను సెలెక్ట్ చేసుకున్న ఆట ఏంటో తెలుసా? వెయిట్ లిఫ్టింగ్. ఎంతో కష్టపడింది. ఆ కష్టాల ఫలితమే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాధించిన పథకాలు. అండ్ 2016లో క్రీడల కోటాలో ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆర్థికంగా కూడా కాస్త కుదుట పడింది. మరో తర్వాత చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు అంకుశవాణి వివిద్ భారతి 102.8 FM. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మరి మర్చిపోకండి, ఇంకాసేపే టైం ఉంది, 2:15 కాబట్టి సిద్ధంగా ఉండండి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. అండ్ ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరిక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ గా చూస్ చేసుకుంది, కష్టపడింది, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించింది. ఆ విజయం కారణంగానే 2016 ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా దొరికింది. కానీ అంతటితో ఆగలేదామె. ఏం చేసింది? అంతర్జాతీయంగా ఎన్నో విజయాలు సాధించింది, కానీ తన లక్ష్యాన్ని అంతటితో ఆపలేదు. తన జీవితాన్ని మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది. ఏం చేసింది తెలుసుకుందాం. వింటూ ఉంటారుగా.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ సక్సెస్ అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన జీవితాన్ని మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది రేవతి. అందుకేం చేసిందో తెలుసా? క్విక్ జిమ్ పేరుతో తెనాలిలో వెయిట్ పవర్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి పేద మధ్యతరగతి క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. అండ్ మీకు తెలుసా, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. మరి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరియన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పులు కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సిద్ధంగా ఉండండి, ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇక సమయం 2 గంటలకు అవుతుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. ఇక 2:15 హలో డాక్టర్ గుర్తుంటుందిగా, స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. కరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల టైం 2:15 దాటింది. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. వర్షాకాలం ముగుస్తుంది. ఒక పక్క వర్షాలు, మరో పక్క ఎండలు, ఉక్కపోత తరచూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ కారణంగా సీజనల్ వ్యాధులు, అలాగే అవి సోకే తీరు, వాటి వైరస్ స్ట్రెయిన్లలో మార్పులు, ఇలాంటి కారణాల వల్ల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాలతో హాస్పిటల్స్కి వచ్చేవారి సంఖ్య గత వారం రోజుల్లో బాగా పెరిగిందని అనేక గణాంకాలు కూడా చెబుతున్నాయి. వైరస్లు సూక్ష్మక్రిముల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా, దోమల ద్వారా మానవ శరీరాల్లోకి ప్రవేశించి అనేక రకాల జ్వరాలు అంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, గన్య, వైరల్ ఫీవర్లతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారని ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజశుక్కాల గారు అంటున్నారు. మరి ఈ వైరస్ వేరియంట్లకి కారణాలు ఏంటి, ఈ సీజనల్ ఫీవర్స్కి ఎందుకు వస్తున్నాయి, దీనికి రీజన్ ఏంటి అనే విషయాలు మనం రాజశుక్కాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 2324-0853 2995-0950-0923 ఈ నెంబర్కి ఫోన్ చేసి రాజశుక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ రాజశుక్కాల గారు.
4: నమస్తే
3: రాజేష్ గారు. అసలు సీజనల్ ఫీవర్స్ అంటే ఏంటండి?
4: సో సీజనల్ ఫీవర్స్ అన్నప్పుడు సీజన్ బట్టి మారుతున్న జబ్బులు. సో ఐడియల్గా ఎక్కువ శాతం ఈ సీజనల్ ఫీవర్స్ని రెయినీ సీజన్కి ఉద్దేశించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. రెయినీ సీజన్లో ఎక్కువ శాతం ఫ్లూ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇన్ఫెక్టివ్ డిసీజెస్, మలేరియా, డెంగీ, చికెన్ గునియా, అలాగే టైఫాయిడ్, తర్వాత ఫ్లూ వైరస్కి సంబంధించిన ఇష్యూస్. అలాగే ఫ్లూ వైరస్కి సంబంధించిన ఇష్యూస్ అన్నప్పుడు మనం తరచుగా వింటున్న బర్డ్ ఫ్లూ, నార్మల్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ, అలాగే మనం ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన ఈ కోవిడ్. సో ఇవన్నీ కూడా వైరస్కి ద్వారా వచ్చే స్ప్రెడ్ డిసీజెస్. సో ఈ డిసీజెస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మనము వీటిని సీజనల్ ఫీవర్ డిసీజ్ అనేది మాట్లాడుతున్నాం.
3: మీరు విన్నాను సీజనల్ ఫీవర్స్, అలాగే సీజనల్ డిసీజ్ గురించి. డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ మెడిసిన్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 2324-0853 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి సీజనల్ జ్వరాలు అంటే వైరల్ జ్వరాలు, అలాగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గన్యా అండ్ టైఫాయిడ్, ఇంకా దీంతోపాటు మీకేమన్నా ఒళ్ళు నొప్పులు, నీరసం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరోచనాలు లాంటివి ఇబ్బందులు ఉంటే మీరు నేరుగా డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి మాట్లాడవచ్చు. డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు వాతావరణ మార్పులు వచ్చినప్పుడల్లా మామూలుగా జ్వరాలు వస్తుంటాయి, అంటే వర్షాకాలం వచ్చి నా స్టార్టింగ్లో కానీ, వర్షాకాలం ఎండింగ్లో కానీ, అలాగే చలికాలం స్టార్టింగ్లో, చలికాలం ఎండింగ్లో, ఎండాకాలం స్టార్టింగ్లో, ఎండాకాలం ఎండింగ్లో, అసలు ఎందుకు ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వీటికి రీజన్స్ ఏంటి?
4: సో యూజువల్గా వాతావరణం మారినప్పుడు, పర్టికులర్గా ఈ రెయినీ సీజన్ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, కంటామినేషన్ అండ్ స్ప్రెడ్ చాలా ఈజీగా అవుద్ది త్రూ వాటర్. సో ఈ కంటామినేషన్ అండ్ స్ప్రెడ్ అనేది ఒక ఈ పానీయాలు తీసుకున్నప్పుడు, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడే కాకుండా దోమలు బెడత వల్ల కూడా ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దోమకాటుకు గురై డెంగీ జ్వరం కానివ్వండి, చికెన్ గునియా జ్వరం కానివ్వండి, మలేరియా జ్వరం కానివ్వండి, ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవ్వడం జరుగుద్ది. సో దోమల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు, దెన్ వెట్నెస్ పెరిగినప్పుడు, దెన్ అవుట్ సైడ్ ఇట్రీస్ హైజీనిక్ మెయింటైన్ చేయనప్పుడు, ఎందుకంటే ఎండాకాలంలో ఎటువంటి వెట్నెస్ అయినా కానీ డ్రై అయిపోవడం త్వరగా జరుగుద్ది, కాబట్టి స్ప్రెడ్ అనేది తల్లిగా జరగదు. బట్ వర్షాకాలంలో ఈజీగా కంటామినేషన్ స్ప్రెడ్ అవ్వడానికి, హ్యూమిడిఫికేషన్ ఎక్కువగా ఉండడానికి, ఆ ఏరియాస్లో మస్కిటోస్ గ్రో అవ్వడానికి, మస్కిటో బెడద ద్వారా ఎక్కువగా ఈ జ్వరాలు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనం టైఫాయిడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైఫాయిడ్లో ఫుడ్ కంటామినేషన్, ఫుడ్ స్టోరేజ్ ఈ రెండింటి కారణంగా కూడా ఈ టైఫాయిడ్ జ్వరాలు అనేది వస్తుంది. సో ఇక్కడ ఐడియల్గా చూసుకుంటే ఐడియల్ టెంపరేచర్స్ అండ్ ఐడియల్ సిచ్యువేషన్స్ వల్ల ఈ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అనేది జరుగుద్ది. అలాగే ట్రావెల్ పరంగా, ఫంక్షన్స్ పరంగా, గ్యాదరింగ్స్ పరంగా చూసినా కానీ అక్కడ కూడా ఎక్కడైతే మనం సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడామో, హ్యాండ్ శానిటైజేషన్ గురించి మాట్లాడామో, ఫేస్ మాస్క్ గురించి మాట్లాడామో, ఇవన్నీ పాటించినందుకు ఈ స్ప్రెడ్ అనేది అధికంగా జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ యూజువల్లీ చల్లటి వాతావరణంలో ఎక్కువగా మనం ఎన్క్లోజ్ స్పేసెస్లో ఉంటాం కాబట్టి ఆ కారణంగా స్ప్రెడ్ అనేది ఎక్కువగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్కారం. మేడం సార్ నమస్కారం. హైదరాబాద్ జిల్లా గోనగోపుల మేడం, నా పేరు దేశబోయిన రవి.
4: చెప్పండి
5: సార్, ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు అంటే ఒక దిక్కు వర్షాలు బాగా పడుతున్నాయి, ఒక దిక్కు ఎండ కొడుతున్నది, అయితే తుమ్ములే కానీ దగ్గు ఇదంతా ఏం సార్ ప్రాబ్లం?
4: అంటే ప్రతి ఒక్కరికి మనకి రోగ నిరంతరణ శక్తి అనేది ఉంటది, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం,
5: రోగ నిరోధక శక్తి.
4: ఎస్, అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం రెగ్యులేట్ చేయలేని పక్షంలో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళల్లో తరచుగా సివియారిటీ రూపం దల్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వైరస్ అనేది ప్రాపర్గా అన్ని దగ్గరలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎవరికి అటాక్ అవుద్ది, ఎవరికి అటాక్ కాదనేది మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ బట్టి డెసిషన్ అనేది ఉంటుంది. దాని కారణంగా మీకు తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుందంటే డెఫినెట్గా మీరు అసెస్ చేసుకోవాలి, ఏ కారణంగా నాకు వస్తుంది, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేసుకోవాలా, లేదు ఏదన్నా అండర్లయింగ్ డిజీజ్ కండిషన్స్ ఉన్నాయా, దాని కారణంగా వస్తుందా, లేదు కొంతమందికి అలర్జీ ఫినామినా ఉంటుంది, ఆ అలర్జీ వల్ల వస్తుందా, దేని కారణంగా వస్తుంది అనేది ఫస్ట్ అనలెక్టికల్గా చూసిన తర్వాత అప్పుడు ఆ నిర్ధారణ జరిగిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది.
5: సార్ ఇప్పుడు దోమ కాటు వల్ల ఆడ ఎనఫిలిస్ దోమ మధ్యాహ్నం పూటనే కుడుతుందట?
4: అది స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఎక్కువగా కనిపించింది, అట్లని చెప్పి వేరే టైంలో కుట్టదని కాదు, ఆ టైంలో ఎక్కువగా కుడతాయి అనేది.
5: ఆడ ఎనఫిలిస్ దోమ సార్,
4: అంటే ఏదైనా కానీ అది స్టాటిస్టికల్ డేటా, సేకరించిన డేటా ప్రకారం ఇది ఎక్కువగా ఈ టైంలో వస్తుంది అని, అట్లని చెప్పి వేరే టైంలో రాదు అని కాదు. ప్లేట్లెట్లు పడిపోవడానికి కారణం వైరస్ లోడ్, బాడీలోకి ఎంత వైరస్ ఎంటర్ అవుతుంది. ఇందాక నేను ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్పానో ఆ సిస్టమ్ ఎంత బాగుంది మీకు, దాని కారణంగా మీ బాడీలో ఈ కణాలు
5: శక్తి ఉందా లేదనేది,
4: ఇది
5: ఆపుకునే శక్తి,
4: ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా లేకపోతే మీ కణాలు ఎఫెక్షన్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంది.
3: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో సీజనల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2 2324085 3 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మీకు ఏమైనా సీజనల్ జ్వరాలు ఉంటే నేరుగా రాజేష్ ఉక్కాల గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. రాజేష్ గారు, ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, లేడీ ఎనాఫిలస్ దోమ వల్ల డెంగ్యూ ఫీవర్స్ వస్తాయని. ప్రస్తుతం మనం చూస్తుంటే కూడా డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నట్టు మనం రోజు న్యూస్ పేపర్స్లో అలాగే టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. సో ఈ డెంగ్యూకి మెయిన్ రీజన్ దోమ, సో ఈ డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి?
4: సో డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం. సో ప్రతి వైరస్కి ఏదైతే ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లో ఉంటుందో అదే లక్షణాలు దీనికి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కాస్త వ్యత్యాసం మనం గమనించాల్సిందంటే రొటీన్ వైరస్ ఇన్ఫెక్షన్స్లో నార్మల్గా కాస్త ఒళ్ళు నొప్పులు, జ్వరము, కొద్దిగా వీక్నెస్ ఉండడము, చేత కాకపోవడము, తలనొప్పి, తల తిరగడం ఇలాంటివి కొన్నిసార్లు ర్యాష్తో అసోసియేటెడ్గా కనపడతాయి. డెంగ్యూ జ్వరంలో పర్టికులర్గా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, అంటే 103 104 కంటి వెనక భాగంలో కాస్త నొప్పి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు హెడేక్ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఫీవర్ వచ్చినప్పుడు ఈ నొప్పులు చాలా అధికంగా కనిపిస్తాయి. అండ్ తరచుగా చాలామందిలో డెంగ్యూ తీవ్రత రూపం దాల్చేటప్పుడు ర్యాష్ అనేది కనబడుతుంది. దీనికి యాక్చువల్లీ ఇంగ్లీష్ వారు బ్రేక్ బోన్ ఫీవర్, అంటే అంత తీవ్రమైన నొప్పులు, ఎముకలు విరిగే అంత నొప్పులు ఉంటాయని ఉద్దేశించి ఆ పేరు పెట్టారు. సో లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి మనం గమనించుకోవాలి, పర్టికులర్గా మస్కిటో బెడద ఎక్కువగా ఉన్న ఏరియాస్లో.
3: ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుందా? ఏ స్టేజ్లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది?
4: సో ఇన్ జనరల్ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ ప్రకారంగా మనం గమనిస్తే 80% ఆఫ్ డెంగ్యూ ఎఫెక్టెడ్ పీపుల్ హాస్పిటల్కే రారు. ఆ 20%లో కూడా కొంతమందికే ఈ ప్లేట్లెట్ కణాలు పడిపోవడం జరుగుద్ది. నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదో, స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదో, ఆర్ అండర్లయింగ్ కండిషన్స్ ఏదన్నా మెటబాలిక్ కండిషన్స్ ఉంటాయో లైక్ డయాబెటీస్ లాంటివి, ఎక్కడైతే వీళ్ళకి హెల్త్ అనేది ప్రాపర్గా ఉండదో, వీళ్ళల్లో ఈజీగా ఈ ఎఫెక్ట్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. సో అందరూ డెంగ్యూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అందరూ ఈ మస్కిటో బయటకు గురైన వాళ్ళు డెంగీ వల్ల హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం అనేది జరగడం సహజంగా ఉండదు. చాలా మటుకు ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ని అవుట్ పేషెంట్కి కూడా మేనేజ్ చేయడం జరుగుద్ది. జనరల్గా మేము గమనించేది ప్లేట్లెట్ కణాలు ఎంత త్వరగా పడిపోతున్నాయి, ఏ రోజుకు పడిపోతున్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, వీటిని బట్టే అడ్మిషన్ అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. దాంతోపాటు తరచుగా మేము గమనించేది వేరే అవయాల మీద ఏం ఇంపాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ జ్వరాల్లో లివర్ ఎఫెక్ట్ అవ్వడం కామన్, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం కామన్, అలాగే కొన్ని కండిషన్స్లో కిడ్నీల మీద కూడా తీవ్రత చూపించేదానికి ఆస్కారం ఉంది. సో రక్త కణాలు కాకుండా ఈ మినహాయించి ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీటిని కూడా గమనించుకుంటూ అవసరమైన చోటే అడ్మిషన్స్ అనేది జరగడం జరుగుద్ది.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సార్ నమస్కారం. సార్
4: నమస్కారం,
6: నేను కే రమేష్ మాట్లాడుతున్నాను. సార్
4: చెప్పండి.
6: సార్ ఇప్పుడు మనం ఈ వ్యాధి రాకుండా కూడా వస్తుందా సార్ మనకి?
4: మళ్ళీ ఒకసారి అడగరా.
6: ఇప్పుడు మనం రోగ ప్రాణాయామం చేస్తాం కదా సార్, ఈ ప్రాణాయామం చేసేట్లో ఈ వ్యాధులు రాకుండా కొంచెం ఆపుతుందా సార్? నాకు మా ఇంట్లో వచ్చిందిగా, నేను అందరికి వచ్చిందిగా నాకు రాలేదు సార్. నేను ప్రాణాయామం చేస్తున్నాను, ఇది కరెక్టేనా సార్?
4: ప్రాణాయామం ఒకటే అని కాదు, మీ బాడీలో ఒక లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది. సో జనరల్గా మీ ఏజ్ పరంగా తీసుకోవాలి, మీకున్న అవయాల ఫంక్షన్ తీసుకోవాలి, మీకున్న యాక్టివిటీ తీసుకోవాలి.
6: ఇవన్నీ
4: మీరు యాక్టివ్గా ఉండి ఉండొచ్చు బహుశా మీ ఏజ్ లో, అందుకోసమే మీకు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా.
3: డాక్టర్ గారు, ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా మందికి ప్లేట్లెట్ తగ్గిపోయాయి, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని అంటారు. అంటే ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎంత పర్సంటేజ్ తగ్గితే ప్రమాదమో, ఎంత పర్సంటేజ్ తగ్గినప్పుడు, ఎంత పర్సంటేజ్ తగ్గినా కూడా మనం వాటిని కోపప్ చేయొచ్చు ట్రీట్మెంట్ ద్వారా?
4: సో జనరల్ రూల్, ఒక నార్మల్ పర్సన్కి ప్లేట్లెట్స్ అనేవి యావరేజ్ చెప్పున 2.5 lakhs అరౌండ్ ఉంటాయి. ఒక రేంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యూమన్ బాడీలో అన్ని ఫిజియోలాజికల్ రేంజెస్ అనేవి ఉంటాయి, దానికి 1.5 నుంచి 4.5 వరకు ప్లేట్లెట్ కణాలు నార్మల్ రేంజ్. మేము ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే ఎనీథింగ్ లెస్ దెన్ 1 lakh అడ్మిషన్ అనేది చేస్తాం జనరల్గా. ఈ 1 lakh ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్మోస్ట్ 50,000 డెఫిషిట్స్తో ఉన్నాయి, ఆ టైంకి ర్యాష్ కానివ్వండి, మిగతా అవయాలు ఎఫెక్ట్ అవడం కానివ్వండి, వైరల్ ప్రభావం కానివ్వండి, పేషెంట్ కండిషన్ కానివ్వండి, వీటిని బట్టి మేము డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుద్ది. సో ఈ 1 lakh నుంచి మేము అడ్మిట్ చేసిన తర్వాత మానిటరింగ్ చేస్తాం డైలీ ఈ ప్లేట్లెట్ కౌంట్స్ ఎలా మారుతూ వస్తున్నాయి. జనరల్గా ఒక క్రమంలో గమనిస్తే మనము థర్డ్ డే ఆఫ్ జ్వరం ఆఫ్ డెంగ్యూ అప్పటి నుంచి 6th day వరకు ఈ ప్లేట్లెట్ కణాలు పడిపోతూ వస్తాయి. 6th day నుంచి రికవరీ పీరియడ్ అనేది జరుగుద్ది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కాదు, జనరల్గా మ్యాక్సిమం స్టాటిస్టికల్ డేటా 80% 90% ఆఫ్ పీపుల్ ఇది జరగడం జరుగుద్ది. కొంతమంది నా ప్రాక్టీస్లో నేను గమనించింది 10th day 11th day కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇండివిజువల్ కండిషన్ బట్టి ఆ వేరియబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. అంటిల్ 20,000 and below వరకు, ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్లీడింగ్, రక్తం ఎక్కడి నుంచైనా పోవడం మొదలు పెడితే, తీవ్రమైన ర్యాష్ గమనిస్తే, హీమోగ్లోబిన్ డ్రాప్ ఉంటే, ఇలాంటివి ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం అని జరుగుద్ది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో వచ్చిన మెడికల్ అడ్వాన్సెస్, న్యూవర్ థెరపీస్ ద్వారా జనరల్గా ఈ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోయింది యాజ్ కంపేర్డ్ టు 5-6 years ago. ఇప్పుడైతే చాలా తక్కువగా ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
3: సో దానికి ఎలా చేస్తున్నారు సార్ ఆ ట్రాన్స్మిషన్కి? అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి?
4: లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే న్యూయర్ మెడిసిన్స్ ఎలా దీన్ని ఉద్దేశించి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంటర్వీన్ చేయాలి, ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో వెంటనే అడ్మిట్ చేయడం జరుగుద్ది, సపోర్టివ్ కేర్ ఇవ్వడం జరుగుద్ది, వాటితో పాటు కణాలు పెరిగే విధంగా మందులు ఇవ్వడం జరుగుద్ది. ఈ క్లోజ్ మానిటరింగ్ ద్వారా రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని తగ్గించడం అనేది జరిగింది.
3: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్యలో డెంగీకి కూడా టీకాలు వచ్చాయి, వేయించుకుంటే డెంగీ రాకుండా ముందే అరికట్టవచ్చు అని అంటున్నారు. వచ్చింది, చాలామంది వేయించుకుంటున్నారు, దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది?
4: సో మీరు అన్నట్టు ఇది రీసెంట్గా జరిగింది, సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న మన సైంటిఫిక్ అనాలిసిస్ డేటా ప్రకారం అట్లీస్ట్ 4 to 7 years వరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుందని డేటా ఉంది. సో ఇది కొత్తగా వెలుగులోకి వచ్చింది కాబట్టి, రీసెంట్గా తీసుకున్నారు కాబట్టి వీటి వల్ల ఎంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత మటుకు డెంగ్యూని నివారించబోతుంది అనేది రాబోయే కాలంలో మనకి తెలుస్తుంది.
3: ఓకే డాక్టర్ గారు, డెంగ్యూ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న ఫీవర్స్ ఇంకేమున్నాయి డెంగ్యూ తర్వాత ప్రజెంట్?
4: సో ప్రజెంట్గా చూస్తే వాస్తవానికి ప్రతి సంవత్సరం మనకు కనిపించేది ఫ్లూ జ్వరాలు. సో ఫ్లూ జ్వరం అనేది అందరూ కూడా వైరల్ ఫీవర్ అని ఊతపదం లాగా వాడతారు. ఈ ఫ్లూ జ్వరాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే ఫ్లూ జ్వరాలు ఎక్కువగా తాకిడి గురయ్యేవారు చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎప్పుడు కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ని అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుందో, అంటే డయాబెటీస్ ఇస్ వన్ కండిషన్, అట్లాగా క్రానిక్ హెల్త్ కండిషన్స్, ఏ అవయానికి సంబంధించిందైనా, అది హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీలు కావచ్చు, వాస్తవానికి ఊబకాయం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ లో చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది బలపరచుకోవడం అనేది ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎవరికైతే అవయాలు ఎఫెక్ట్ అయి ఉంటాయో, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం ముఖ్యం. అది వేసుకున్న దాని వల్ల ఒకవేళ ఫ్లూ జ్వరం వచ్చినా కానీ దాని తీవ్రత నుంచి మనం కాపాడుకోవచ్చు.
3: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాలు అలాగే సీజనల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి సీనియర్ కన్సల్టెంట్ అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీకు ఏదన్నా సీజనల్ జ్వరాలు ఉంటే మీరు రాజేష్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. డాక్టర్ గారు, ఫ్లూ జ్వరాల తర్వాత మనం లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే చికెన్ గన్యా ఫీవర్స్ ఎక్కువ చూసాము, ఈసారి ఏమన్నా అలాంటివి కనబడుతున్నాయా?
4: వాస్తవానికి మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ ఎన్ని అయితే కేసులు చూసామో ఇప్పుడు డెఫినెట్గా అన్ని కేసులు అయితే కనిపించట్లేదు. చికెన్ గున్యా కూడా మలేరియా ఆర్ డెంగీ లాగే మస్కిటో బైట్ ద్వారానే స్ప్రెడ్ అయ్యే టైప్ ఆఫ్ వైరల్ జ్వరం ఇది. బట్ ఫర్ సమ్ రీజన్, అన్ఎక్స్ప్లెయిన్ రీజన్, ఈ చికెన్ గున్యా అంత ఎక్కువగా కరెంట్ వచ్చే కేసెస్లో కనపట్లేదు.
3: ఇందాక మీరు టైఫాయిడ్ గురించి అన్నారు, అంటే ఫుడ్ మనము బయట ఏదన్నా కలుషిత ఆహారం తీసుకుంటే టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తున్నాయి అని అంటున్నారు, వీటి గురించి ఒకసారి చెప్తారా?
4: సో జనరల్గా టైఫాయిడ్ జ్వరం అనేది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్, సాల్మెల్లా టైఫాయ్ అనే డిజీజ్. అది యూజువలీ పౌల్ట్రీ ఫుడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది కూడా అన్ప్రిజర్వ్డ్ ఆర్ అన్ప్రాపర్లీ ప్రిజర్వ్డ్ వాటిల్లో ఎక్కువగా ఈ స్ప్రెడ్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ హ్యాండ్ టు మౌత్ ఫీకో ఓరల్ కంటామినేషన్, దీని ద్వారా కూడా ఇది ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఈ స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజు ఎక్కువగా కలుషితమైన ఆహారము, కలుషితమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతోనే ఎక్కువగా మొదలవుతుంది. ఇక్కడ జ్వరం అనేది తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది జరుగుద్ది. దాంతోపాటు జీర్ణాశయానికి సంబంధించింది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, తినలేకపోవడం, అజీర్తి చేయడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి కూడా ఈ ప్రెజెంటేషన్లో ఉంటాయి. జనరల్గా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ మనం అవుట్ సైడ్ ఫుడ్ తినిన తర్వాత మనకు ఉండాల్సిన అవసరం ఉంది. సింపుల్ యాంటీబయాటిక్ కోర్సెస్తో దీన్ని నివారించుకోవచ్చు. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది మనం ఉండాలి. ఆ ఇన్ఫర్మేషను మనం ఆ డాక్టర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా తిన్నాము, ఈ తర్వాత ఇట్లా జరిగింది అనే దానికి మనం ఈజీగా దీన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఏ కారణంగంటే ఈ టైఫాయిడ్ గురించి ఏవైతే పరీక్షలు చేస్తున్నామో జనరల్గా వారం తర్వాత చేస్తే ఎక్కువగా, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వారం తర్వాత చేస్తే పాజిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్తో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చు.
3: డాక్టర్ గారు, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా 10-15 డేస్ కూడా మళ్ళీ, అంటే మీరు చెప్పారు సింపుల్ యాంటీబయాటిక్స్తో దీన్ని నివారించవచ్చని, యాంటీబయాటిక్స్ కోర్సెస్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఇంకా రోజులు ఏదో ఒకసారి ఫీవర్ వస్తుంటుంది, తర్వాత టెస్ట్ చేయించుకుని ఇంకా పాజిటివే ఉందంటుంటారు, సో దీనికి రీజన్ ఏంటి?
4: సో ఇన్అప్రోపరియేట్గా యాంటీబయాటిక్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్కి దారితీసే విధంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే టైఫాయిడ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సు కొన్నిసార్లు 3 వారాల వరకు కూడా ఇవ్వడం జరుగుద్ది వెన్ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ తర్వాత. సో మనం 5 రోజులకో వారం రోజులకో మానేసిన దాని కారణంగా రీయాక్టివేషన్ ఆఫ్ సేమ్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఎన్ని రోజులు వాడాలి ఏంటనేది స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నిర్ణయాలు పాటించి ఆ విధంగా టెస్టులు కూడా మనం గమనించుకుంటే డెఫినెట్గా దీన్ని సంపూర్ణంగా నివారించుకోవచ్చు.
3: డాక్టర్ గారు, ఇప్పుడు జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి, అంటే అప్పుడు అది ఏ జ్వరము అనేది ఎలా నిర్ధారించుకోవాలి?
4: సో అగైన్ ఇక్కడ ఏంటంటే క్లినికల్ ఎక్స్పర్టీస్ కావాలి. సో ఇప్పుడు ఫ్లూ జ్వరం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎక్కడన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, ఆ వెళ్ళొచ్చిన తర్వాత రోజుల్లో మనకి ఈ ఫీవర్ కానీ వస్తే దాంట్లో ఏంటి తుమ్ములు, దగ్గులు, జలుబు ఇలాంటివి ఉన్నాయంటే జనరల్గా ఫ్లూ జ్వరం కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 100% డిక్టమ్ కాదు, ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అండ్ ఎంపెరికల్ కన్సిడరేషన్. అలాగే మనకి ఏ అవయానికి సంబంధించిన బాధ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మూత్రం పోస్తుంటే మంట వస్తుంది, దాంతోపాటు జ్వరం వస్తుంది, సో అది మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని. సో మనం ఏ దాంతో ప్రజెంట్ అవుతున్నాం అనే దాన్ని బట్టే ఈ జ్వరం గురించి మనం ఎక్కువగా ఆలోచించడం, అనలిటికల్గా చూడడం అనేది జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా అంటాము, దాంట్లో ఆయాసం, దగ్గు, దగ్గుతో పాటు ఆ స్ఫుటం రావడం, స్ఫుటం కలర్డ్గా ఉండడం, సో ఇలా ప్రతి అవయానికి సంబంధించిన సపరేట్ ప్రజెంటేషన్స్ బట్టి ఈ ఫీవర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అక్కడ ఆ సస్పిషన్తో మేము అనలిటికల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం జరుగుద్ది. ఆ విధంగా ట్రీట్మెంట్ కూడా అప్రోచెస్ జరుగుతాయి.
3: మీరు వింటున్నారు హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న జ్వరాలు, సీజనల్ ఫీవర్స్ గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324085223 2924085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి సీజనల్ ఫీవర్స్ గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
6: మాట్లాడుతున్నారు? సార్, ఒకసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వస్తే అంటే సివియర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అలా చెప్తారు, అది ఎంతవరకు నిజం సార్?
4: డెంగ్యూ వైరస్ లో 4 రకాలమ్మా, ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత సెకండ్ అటాక్ తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మారిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెంగ్యూ వల్ల. మేము జనరల్గా డెంగ్యూ పరీక్ష చేస్తున్నప్పుడు ఒకటి NS1 యాంటీజెన్ అనేది చూస్తాం, విచ్ ఇస్ డెంగ్యూ వైరస్కి సంబంధించింది. రెండోది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఇమ్యూనోగ్లోబులిన్స్ తెస్తాం, అది IgM IgG. ఇది బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే డెంగ్యూ అటాక్ సెకండ్ టైం జరుగుద్దో ఆల్రెడీ డిఫెన్స్ సిస్టమ్ మనకు అలర్ట్లో ఉంది కాబట్టి ఈ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ తీవ్రంగా ఉంటుంది కాబట్టి టాక్సిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది సెకండ్ అటాక్ ఆఫ్ డెంగ్యూలో. అంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండోది నేను ఇందాక నుంచి చెప్తున్న విషయం, మన బాడీలో స్టామినా పెంచుకొని ఉండాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, దోమల బెడదని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటివి చేస్తే డెంగ్యూ ఫీవర్ రాకుండానే మనం నివారించుకోవచ్చు.
7: సార్ ఇంకొకటి, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు కదా సార్, అది అన్ని వయసుల వారికి వచ్చిందా లేదంటే ఓన్లీ ఎల్డర్స్ గా అది కొంచెం చెప్పారా సార్?
4: ఆల్మోస్ట్ అందరికి ఇది యూనిఫామ్ గా ఇవ్వచ్చు అని చెప్పారు, బట్ నేను అడల్ట్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అడల్ట్ పాపులేషన్ అందరిలో కూడా ఇది వేసుకోవచ్చు. చెప్పండి.
7: పిల్లలకి డెంగ్యూ వచ్చినప్పుడు ఏమైనా ముందు జాగ్రత్తలు అలా తీసుకోవాలా సార్?
4: డెంగ్యూ వచ్చిందని నిర్ధారించడానికి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి కదా, మీరు స్వతహా డిసైడ్ చేయలేరు కదమ్మా. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మస్కిటోస్ ని ఫస్ట్ అవాయిడ్ చేయాలమ్మా, ఫస్ట్ థింగ్. అది రెండో థింగ్, మీకు ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండగానే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, బికాస్ చిన్నపిల్లల్లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంది.
3: డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ కాలర్ అడిగిన దానికి మళ్ళీ కంటిన్యూషన్, అంటే ఇప్పుడు డెంగ్యూ ఒకసారి వచ్చాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఒకసారి అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్స్ ఎక్కించిన వ్యక్తికి కూడా మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ అలాంటి అవసరం పడుతుందా సెకండ్ టైం డెంగ్యూ వచ్చాక కూడా?
4: ప్లేట్లెట్లు ఎక్కించడం అనేది ఆ పర్సన్ ఇండివిజువల్ ప్రెజెంటేషన్ బట్టి ఉంటుంది, పర్టికులర్గా బ్లీడింగ్కి సంబంధించి ప్లేట్లెట్ కణాలకు సంబంధించి ఉంటుంది. సో ఒకవేళ తీవ్ర రూపం దాలిస్తే మనం అనుకున్నట్టు ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు డెఫినెట్గా రెండోసారి కూడా ప్లేట్లెట్ ఎక్కించడం అనేది అవసరం పడితే చేయాల్సిన అవసరం ఉంటుంది.
3: అండ్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం డెంగ్యూ గురించి మాట్లాడాము, టైఫాయిడ్ గురించి మాట్లాడాము, వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడాము, ఇప్పుడు మనం రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాల్లో చూసుకుంటే మలేరియా జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, సో ఈ మలేరియా జ్వరాలకి రీజన్ ఏంటి?
4: అగైన్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టు మస్కిటో బెడద ద్వారా మనకి ఈ మలేరియా కూడా సంభవిస్తుంది. మీరు అన్నట్టు కొన్ని ఎండెమిక్ ఏరియాస్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి, ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ మలేరియా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ప్రాపర్గా తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాస్లో తరచుగా స్టాటిస్టికల్ డేటా ప్రకారం మలేరియా ఫీవర్స్ హై రేట్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మలేరియా జ్వరాలు నివారించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. దానికి మందులు తీసుకోవడమే కాకుండా మస్కిటో రిపెలెంట్స్ వాడుకోవడం, కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.
3: మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయి?
4: సో మలేరియా జ్వరంలో చాలా రకాలుగా ప్రజెంటేషన్ ఉంటుంది. మోస్ట్ కామన్గా మలేరియాలో మీకు కనిపించేది రికరెంట్ ఫీవర్స్, అంటే కొన్ని టైప్ ఆఫ్ మలేరియాస్ బట్టి కొన్ని 12 గంటల్లో రిపీట్ అయ్యే ఫీవర్ వస్తుంది, కొన్నిట్లో 48 అవర్స్కి వస్తుంది, కొన్నిట్లో 24 గంటలకు వస్తుంది. సో అది ఫస్ట్ లక్షణం. సో ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడన్నా ఎండమిక్ ఏరియాకి వెళ్ళాము, అక్కడ మస్కిటో బైట్స్ జరిగాయి, ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది ఎక్కువగా ఉండాలి. మలేరియా జ్వరంలో లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే అగైన్ ఈ ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్, హెడేక్ తీవ్రంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ వైరల్ ఇన్ఫెక్షన్కి ఎక్కడైతే మనం ఫ్లూ జ్వరాల గురించి విషయాలు మాట్లాడుతున్నామో మలేరియాలో కాస్త తీవ్ర రూపం దాల్చి ఈ ర్యాష్ ప్రజెంటేషన్ కానివ్వండి, హైపోగ్లైసెమియా గురవడం కానివ్వండి, హెడేక్స్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉండడం కానీ జరిగేదానికి ఆస్కారం ఉంది.
3: డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు కొంతమంది అంటుంటారు జ్వరం వచ్చినప్పుడు అది బ్రెయిన్కి ఎక్కింది, బ్రెయిన్ ఇది అయింది అని, అంటే అసలు అంటే ఏంటండి బ్రెయిన్కి జ్వరానికి ఏం సంబంధం ఉంటుంది?
4: ఎప్పుడైతే మనం అర్లీ ఇంటర్వెన్షన్ చేయమో అది ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాస్తవానికి ప్రతి కణం మీద ప్రభావం చూపిస్తాయి. సో అది బ్రెయినే కాదు ప్రతి అవయవం మీద చూపిస్తుంది. కాబట్టి ఈ టాక్సిన్ స్ప్రెడ్ ఆర్ సివియారిటీ రూపం దాల్చినప్పుడు బ్రెయిన్ మీద కూడా ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వాతం అంటారు చూడండి, అది స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బ్రెయిన్ మీద వచ్చినప్పుడు అది ఫస్ట్ ప్రజెంటేషన్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది హెడ్ఏక్, ఆల్వేస్ హెడ్ఏక్ హెడ్ఏక్ అని రిపీట్ చేస్తున్నాను. అక్కడ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్టే హెడ్ఏక్ కాస్త స్ప్రెడ్ అయినప్పుడు కొన్నిసార్లు కాన్షియస్ లెవెల్స్ తగ్గేదానికి, అంటే కొంత మైకంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కొన్ని తీవ్రమైన కండిషన్స్లో కోమా కూడా సంభవించే ఛాన్స్ ఉంది. ఇందాక మనం మలేరియా గురించి మాట్లాడాం, మలేరియా స్ట్రోక్గా ప్రజెంట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్ అటాక్ కూడా జరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది తీవ్ర రూపం దాల్చకముందే మనం నివారణ చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన గమనిక.
3: మీరు వింటున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-5092 ఈ నెంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాల గురించి అలాగే సీజనల్ జ్వరాల గురించి నేరుగా డాక్టర్ రాజేష్ గారితో మాట్లాడుకోవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: హలో
3: హలో
8: హలో మేడం, నమస్తే అండి.
3: నమస్తే అండి, చెప్పండి
8: మేడం. ఈ ప్రోగ్రామ్ లో డెంగ్యూ గురించి చెప్తున్నారు కదండి, అయితే డెంగ్యూ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా మామూలుగా అయితే బొప్పాయి ఆకు రసం, దానితో కొంచెం ప్లేట్లెట్స్ పెరుగుతాయని అందరూ అది చాలా యూజ్ చేస్తుంటారండి, మరి అది ఎంతవరకు నిజం? ఇదొక్కటే కాకుండా ఇంకా ఈ అలోపతి వాడుతూ హోమియోపతి కూడా యూజ్ చేయొచ్చా? ఇదండి డౌట్ డాక్టర్ గారు ఈ విషయంలో.
4: వాస్తవానికి ఇప్పుడున్న అవైలబుల్ ట్రీట్మెంట్ ఏవైతే ప్లేట్లెట్ కణాలు పడిపోకుండా మేము ఇస్తున్నామో ఆల్మోస్ట్ అది పపాయా ఎక్స్ట్రాక్టే, పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్. అయితే నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే ఈచ్ ట్యాబ్లెట్లో మనం ఇచ్చే ఈచ్ ట్యాబ్లెట్ మేము ఏదైతే ఇస్తామో దాంట్లో సరిసమానంగా 100 ఆకుల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుందని చెప్పారు. సో అది ఫిజికలీ ఇంపాసిబుల్ మనకింట్లో అలాంటి చర్యలు తీసుకోవడం. అందుకోసం అది 3 పూట్ల ఇస్తాం, అంటే 300 ఆకులు సమానంగా మనము అది లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని ప్లేస్లో ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం బెటర్. ఇది కూడా పపాయ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేసింది కాబట్టి దీని ఏం కెమికలైజ్డ్ కాదు, కాబట్టి ఇది వాడుకోవచ్చు.
8: ఇంకోటండి, ఇప్పుడు మనం అలోపతి మందులు వాడుతూ మళ్ళీ హోమియోపతి కూడా వాడుతున్నారండి, అలా మరి ఇది యూస్ఫుల్ అంటారా ఈ డెంగ్యూ ప్రాబ్లంకి?
4: నా అనుభవంలో నేను చూసింది మా హోమియోపతిలో ఏం కంటెంట్ ఉంటుందో నాకు తెలీదు, బట్ అలోపతిలో ఏ కంటెంట్ ఉందో అది బ్లాక్ అండ్ వైట్ రాసి ఉంటుంది. సో ఏదైనా ఇంటరాక్షన్ ఉండాలి అంటే ఫస్ట్ కంటెంట్ తెలియాలి, ఆ మెడిసిన్లో ఏముంది, దానికి ఏమి ఇంటరాక్షన్ ఉండేదానికి ఛాన్స్ ఉందనేది అప్పుడు నేను చెప్పగలుగుతాను. కానీ ఆ హోమియోపతి ఇది కంప్లీట్లీ బ్లైండెడ్ ఫ్రమ్ అవర్ సైట్ కాబట్టి నేను అలోపతి గురించే మాట్లాడగలుగుతాను.
8: ఓకే సార్, థ్యాంక్ యూ అండి.
4: థ్యాంక్ యూ
3: డాక్టర్ గారు. ఇప్పుడు మనం చాలా జ్వరాల గురించి మాట్లాడుకున్నాం, సో ఏ జ్వరం వచ్చినా కూడా ఎలాంటి నిర్ధారణ పరీక్షలు అవసరం పడతాయి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి?
4: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వైరల్ జ్వరాలు రాగానే టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ 3 డేస్ వరకు మనము ఈ హోమ్ రెమెడీస్తో మేనేజ్ చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా తినడం, ప్రాపర్గా నిద్రపోవడం, మైల్డ్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకోవడం, దాంతోపాటు సపోర్టివ్ మెడిసిన్ అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాసిటమాల్ వేసుకుంటే చాలా మటుకు స్వతహాగా ఈ వైరల్ జ్వరాలు తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడైతే ఈ జ్వరాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయో, ఎక్కడైతే ప్రతి అవయానికి సంబంధించిన సమస్యలు పెరుగుతూ వస్తున్నాయో, జ్వరం తగ్గకుండా రిలెంట్లెస్గా వస్తుందో వీళ్ళల్లో దెన్ ఇన్వెస్టిగేటరీ అప్రోచ్ అనేది జరుగుద్ది. అది కూడా పేషెంట్ ప్రెజెంటేషన్ బట్టి ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగడం నార్మల్గా మేము పాటించే పద్ధతి. అయితే ఇక్కడ 2 టెస్టులు నార్మల్గా గమనిస్తాం, ఒకటి రక్త కణాల గురించి, 2వది ఇన్ఫెక్షన్ ఎంత లెవెల్కి ఉందనేది గమనించి, ఈ 2 ద్వారానే ఎక్కువగా ఈ నివారణ చర్యలు ప్లస్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మినహాయించి ఏదైనా అవయానికి సంబంధించిన సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి సంబంధించిన పరీక్షలు కూడా చేయడం అనేది జరుగుద్ది.
9: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: రామాచారిపురం హైదరాబాద్ మాట్లాడుతున్నాము, విజయనగరం కాలనీ నుంచి.
9: చెప్పండి రామాచారి గారు.
10: హలో సార్, డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్తే నమస్తే, చెప్పండి.
10: ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇప్పుడు మనకు ఈ మలేరియా గిరేవే కానీ టైఫాయిడ్ గిరేవే కానీ ఏ గిరాలు వచ్చినా కూడా చాలా జీవశైలి ఎట్టుకుండాలి. చాలా మంది భోజనం చేయకూడదు, భోజనం చేస్తే ఎక్కువ వస్తుంది, రెండు రోజులు భోజనం చేసి చారు పూసుకోవాలి, టమాటో చారు పూసుకోవాలి కొందరు అంటారు, కొందరు రొట్టె తినాలి, కూరగాయలు తినాలంటే దీని గురించి దయచేసి చెప్పండి, జీవనశైలి ఎట్టుకుండాలి.
4: తప్పకుండా జీవనశైలి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకటి, ఒక హెల్తీ జీవనశైలిలో మనం చేయాల్సిన క్రమంలో అన్ని క్రమాలు చేయాలి. అంటే పొద్దున్నే నిద్రలేయడం, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినడం, ఆహారం తీసుకునే పద్ధతి కూడా నార్మల్గా మెయింటైన్ చేయడం, పర్టికులర్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనకి తేడా ఏంటంటే, ఎప్పుడైతే మనం నియమాలు పాటించాల్సి వస్తుంది అన్నప్పుడు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, అలాగే కాస్త అజీర్తి చేసిన వాళ్ళల్లో అధికంగా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. అలాగే లివర్ సమస్య ఉన్నప్పుడు, ఎక్కడైతే లివర్ ప్రాపర్గా ఫంక్షనాలిటీ కాదు, తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ లివర్ సమస్య వచ్చేదానికి ఆస్కారం ఉంది. అక్కడ కూడా హైలీ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఉప్పు పదార్థాలు కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ జనరల్గా ఒక హెల్తీ ఇండివిజువల్ ఎవరికైతే అవయాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదో, నార్మల్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, నార్మల్ రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, నార్మల్గా వాటర్ ఇంటేక్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చేస్తూ ఆహార పద్ధతులు నియమాలు ఏం మార్చకుండా తినడం వల్ల డెఫినెట్గా త్వరగా రికవర్ అయ్యే విధంగా మీరుంటారు.
9: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: కట్లా సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడ.
9: చెప్పండి సతీష్ గారు.
11: సార్ నమస్తే. సార్
4: నమస్తే, చెప్పండి.
11: ఇప్పుడు మా అబ్బాయి సార్, ఆయనకి ఎప్పుడు కూడా ఒళ్ళు హీట్ గా ఉంటది, టెంపరేచర్ చూస్తేనే మామూలుగానే ఉంది అంటున్నారు. అట్లా మరి అది అంటే ఒక్కొక్క సీజన్ లో సీజన్ మార్చేటప్పుడు అట్లా వస్తా ఉంటాయి సార్. కాకపోతే ఎట్లుందంటే బాగానే ఉన్నట్టుగా మనం ఇట్లా పట్టుకొని చూడంగానే హీట్ అనిపిస్తా ఉంటది ఒళ్ళు. ఇలా మరి ఎట్లుంది సార్? మరి ఆయనకి జ్వరం లేదంటారు, డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయిన జ్వరం ఏం లేదు, కానీ ఒంటి తత్వం అంటే మరి ఒంటిలో వేడి అంటారు, అది నిజమేనా సార్? వేడి వేడి అంటారు
4: అంటే అది ఊత పదము, వేడి అనేది. యాక్చువల్లీ శరీరంలో మనకి వేడి అనేది ఏది లేదండి, మెడికల్ పరంగా చూస్తే దాన్ని మనకి ఈజీగా వాడడానికి అర్థం చేసుకోవడానికి వాడుతున్న పదమే. కొంతమందికి మలబద్ధకాన్ని కూడా వేడి చేసింది అంటారు, మూత్రం మంటగా వస్తున్నా వేడి చేసింది అంటారు, చాలా మటుకు కామన్గా వింటుంటాను నేను. సో వాస్తవానికి దీనికి ప్రాపర్ టెర్మినాలజీ అయితే ఉంది. మీ అబ్బాయి విషయం గురించి వస్తే, ఇప్పుడు కొన్ని కండిషన్స్లో బాడీ వేడిగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిజీజ్, హైపర్ థైరాయిడిజం అనే కండిషన్స్లో మీకు ఒళ్ళు వేడి అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్నా కానీ ఒళ్ళు వేడిగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలా అనలిటికల్గా మీ అబ్బాయిని పరీక్షించుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే తప్పనిసరిగా ఎందుకు ఈ ఒళ్ళు వేడిగా ఉండడం, జ్వరం లేకపోవడం అనేది కారణాలు ఏంటనేది మనం నిర్ధారించుకోవచ్చు.
11: సార్ ఇప్పుడు మా మిసెస్ కూడా థైరాయిడ్ ఉంది, మామూలు 50 mg వాడుతుంది. అవునంతే సార్, జ్వరం వచ్చిందా చూడు ఒకసారి అని అంటా ఉంటుంది. టెంపరేచర్ డాక్టర్ చూసినప్పుడు కూడా ఇచ్చిన సేమ్ మీరు అన్నట్టు, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తరచూ జ్వరం అని వస్తుందా సార్?
4: లేదండి, అది తప్పు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జ్వరం ఏమి రాదు. దాన్ని అనలిటికల్ గా చూసుకోవాలి, ఏ కారణంగా వస్తుంది అంటే మనం జ్వరంగా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. జ్వరం కనిపిస్తుందా లేదా అనేది కరెక్ట్, ఎందుకంటే ఒళ్ళు వేడిగా ఉండడం అనేది ఇండివిజువలైజ్డ్, ప్రతి ఇండివిజువల్కి వేరు వేరుగా ఉంటుంది టెంపరేచర్. కొంతమంది చల్లని తట్టుకుంటారు, కొంతమంది చల్లని తట్టుకోరు. ఆ విధంగా వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి ఆ వేరియేషన్స్ అనేవి జరుగుతాయి. థ్యాంక్ యూ అండి.
9: డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ఇందాక మోషన్స్ అండ్ వామిటింగ్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఫీవర్ రాకుండా మోషన్స్ వామిటింగ్స్ అని అంటుంటారు, దీనికి రీజన్ ఏంటి?
4: సో ఫీవర్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్లో కూడా ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఫుడ్ పాయిజన్లో ఏంది, కెమికలైజ్డ్ మీడియేషన్ ఆఫ్ టాక్సిటీ, మన బాడీలో వెంటనే రియాక్షన్ వచ్చి అది బయటకు కొట్టేయడం జరుగుతుంది. అది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్లో రావచ్చు, లూజ్ మోషన్లో రావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి మనం వింటున్నాం అడల్టరేటెడ్ ఫుడ్స్ అన్ని దగ్గరలో అమ్ముతున్నారని. సో ఇలాంటి అడల్టరేటెడ్ ఫుడ్స్ కారణంగా మనకి త్వరగా బాడీలో విషం స్ప్రెడ్ అయిపోయి బాడీ నుంచి ఆ టాక్సిన్స్ రిలీజ్ అయ్యి, అంటే మనకు ఫీవర్ వచ్చే ముందే ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ప్రజెంట్

0: డాక్టర్కి వెళ్ళినప్పుడు చేస్తారు కదా జ్వరం ఉందో లేదని చూస్తారు కదా, అలా చేసినప్పుడు జ్వరం లేదండి అంటారండి, కానీ ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోద్దండి ఎప్పుడు కూడా.
1: ఇప్పుడు మీకు అలా ఉన్నప్పుడు అనలిటికల్ గా ఇన్వెస్టిగేషన్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు జ్వరం లేదు అంటున్నారు కానీ ఒళ్ళంతా వేడిగా ఉందంటున్నారు, దానికి కారణం ఏంటనేది పరీక్షల ద్వారా నిర్ధారించడం జరుగుద్ది. ఎగ్జామినేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అప్పుడు అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి.
0: అది రక్త పరీక్షలు చేశారు సార్, అంటే నార్మల్ గా ఉన్నాయన్నారు సార్ రాజేష్ గారు.
1: మరి నార్మల్ గా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ మెటబాలిజం బట్టి ఉంటది, అంటే పుట్టుకతోనే వచ్చిన మార్పులు అవి.
2: మీకు ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా త్రిమూర్తులు గుప్తా గారు?
0: అమ్మ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మలేరియా జ్వరానికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి కొంచెం చెప్పరా దయచేసి.
1: సో మలేరియా జ్వరం గురించి మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమకాటి గురి అయి ఉండాలి, ఎందుకంటే మలేరియా స్ప్రెడ్ అనేది అలా జరుగుద్ది. రెండోది ఈ జ్వరం వచ్చేది రోజులో ఒక టైంలో వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన హెడేక్, చాలా తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. జ్వరం తగ్గినప్పుడు విపరీతమైన చెమటలు పట్టడం, ఇది సహజంగా మలేరియా లక్షణాలు. సో ఇలాంటి ఉన్నప్పుడు మలేరియా పరీక్షలు చేసుకొని దానికి నివారణ చర్యలు అనేది తీసుకోవడం జరగాలి. నమస్కారం
2: డాక్టర్ రాజేష్ గారు. ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కూడా ఎలాంటి చికిత్సా విధానం ఉంది, ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
1: ఏ జ్వరం వచ్చినా కానీ పర్టికులర్ గా మనం ఈ ట్రాపికల్ సీజన్ ఫీవర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ఫస్ట్ మనం హెల్దీగా ఉండడం నంబర్ వన్ పాయింట్. నంబర్ టూ, వీలైనంత మటుకు ఇంట్లోనే న్యాచురల్ పద్ధతుల్లో మనం మేనేజ్ చేయడం అనేది ట్రై చేయాలి. వాటిల్లో బేసిక్ మెకానిజం నేను ఇందాక చెప్పినట్టు ఆహార నియమాలు ప్రాపర్గా పాటించడం, రెస్ట్ తీసుకోవడం, జెంటిల్ గ్రేడెడ్ ఎక్సర్సైజ్ చేయడం, నిద్రపోవడం, వాటితో పాటు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటున్నాం, అంటే ముక్కు దెబ్బడి ఉందనుకోండి ఆవిరి పట్టుకోవడం. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఈ పసుపు, పాలు, మిరియాలు ఇలాంటివి న్యాచురల్ పద్ధతుల్లో మనం నివారణ చర్యలు తీసుకోవడం అనేది కూడా ఫస్ట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను హైలైట్ చేసినప్పుడు ఏదైతే తీవ్ర రూపం దాలుస్తుందో, ఎక్కడైతే ప్రాబ్లం పెరుగుతూ వస్తుందో అప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు బట్ ఇంకా
1: జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా జీవన శైలి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ మధ్య కాలంలో పర్టికులర్గా యంగ్స్టర్స్ లో ఎక్కువగా నేను గమనిస్తున్నది లేట్ నైట్ తినడం, లేట్ నైట్ పడుకోవడం, నిద్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, బాడీలో జరిగే జీవక్రియల్లో చాలా ఇంపార్టెంట్గా నిద్రలో జరుగుతాయి. దాంట్లో ఆ రెస్ట్ రిపేర్ ప్రాసెస్ జరిగిన దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్గా నిద్రపోతామో బాడీగా మనకి ప్రొటెక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే అర్లీగా పడుకొని అర్లీగా లేయడం అనేది కూడా మంచి ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ బెనిఫిట్. ఆ విధంగా చేసినప్పుడు మనకి ఇప్పుడు తరచుగా ఉంటున్న సమస్యల్లో డయాబెటీస్ అనేది మేజర్ సమస్య. సో ఇలాంటి నియమాలు పాటిస్తూ ప్రాపర్ రెస్ట్, రిలాక్సేషన్, ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకునే విధంగా చేసుకుంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, ఊబకాయం కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ పద్ధతుల్లో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనం నివారించుకోవచ్చు. లాంగ్ టర్మ్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు.
2: సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సరైన ఆహారం, సరైన నిద్ర, రెడీ టు కుక్ అని కాకుండా మనమే మీరు అన్నట్టు ఇంట్లో నుంచి మార్పులు చేసుకోవాలంటున్నారు. ఇంట్లో వండుకొని తినుకుంటా, అలాగే ప్రాపర్ స్లీప్, నిద్ర అనేది 7 to 8 hours చాలా ఇంపార్టెంట్ అని అంటారు, మీరు కూడా చెప్పారు. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపొచ్చని మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు రాజేష్ గారు. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు మాతో వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్తే.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యాన్ని

0: నమ్మకమైన నేస్తం. యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

हम तेरे तेरे तेरे चाहने वाले हैं। हम काले हैं तो क्या हुआ।

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి. ఇక ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి వింటారు.

విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్నారు మానవుడు దానవుడు చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: భాషణ
1: అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
3: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.
1: ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
0: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర గీత.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. మరి మర్చిపోకండి, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్ వీరందరూ కోరుతున్నారు. సాహితీ చాగంటి హర్షవర్ధన్ గారు ఆలపించిన ఈ పాట బంగారు రాజు చిత్రం నుండి.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టరు.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, నువ్వు పెళ్లి

0: శ్రోతులకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 3వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 3వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామేర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రలాజిస్టు మరియు ఎపటలాజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్నారు బింబిసారా చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం ఈ పాటను.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక. ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాన్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ, అజయ్, ఇంకా అర్జున్చారి, శ్రీకంచారి, భాగ్యవేర్, శ్రీనివాస్చారి, సన్నిచారి వీరందరూ కోరుతున్నారు దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం ఈ పాట విజయ్ ప్రకాష్ గారు ఆలపించారు.

విశ్రేతులకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటే ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక.

శ్రోతలు, అభిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 503001. మరి మర్చిపోకండి, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన కార్యక్రమం అభిరుచి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో
1: సోదర సోదర మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: దసరా పండుగకి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబ్బలి, నిజామాబాద్.
6: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా మేడుగల తామరా గొర్రెదతుల్లా
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: శ్రోతలు, మీరు వింటున్నారు లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

శ్రోతలు, మీరింతవరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు వింటారు సినీ రంజనీ.

సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినండి శ్రేయా ఘోషల్ గారు పాడిన ఈ పాట పుష్ప 2 చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8460.

0: 2225066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
2: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తరువాత పాట వినండి, రమణ గోగుల మధుప్రియ గారు పాడిన ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురి ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: కాలేజీలో డ్రీమ్ యూనివర్సిటీ ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ పైలాన్ ఆవిష్కరణ, దాంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ స్టేజ్ ప్రోగ్రామ్, వీటి కోసమని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం

0: రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో పాఠశాల శివ అంబేడ్కర్ గారి యాజమాన్యం ఒకసారి పనులను పర్యవేక్షించడం జరిగింది.
1: ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యూఆర్ ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం ప్రపంచం గర్విస్తుంది అని అన్నారు. దుబాయ్ టెలవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన సాహసం వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని తెలిపారు. కెప్టెన్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మంది వృద్ధులకు నెలకు 2016 రూపాయలు అందుతోందని తెలిపారు. 33 జిల్లాల్లో దశల వారీగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో 205 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో డివిజన్ ఈఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాముడు వేరు, శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీ భారత్ మంటపంలో మంథన్ పేరుతో ప్రారంభమయ్యాయి. 2 రోజుల ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పదవి కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సహకారంతో రూపొందించిన 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ దట్ షేప్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సౌర విద్యుత్కు ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక విద్యుత్తు దిశగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న చర్యలకు ఈ మైలురాయి నిదర్శనమని సీఎండి పేర్కొన్నారు. రైతుల భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే పీఎం కుసుమ్ ఏ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన సహాయక పరికరాలు, వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు, ట్రై గూడ్స్ ఆటోలు, అంధులకు ల్యాప్టాప్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే,
2: ఒక ట్రైసైకిల్ ధర దాదాపు 70,000 రూపాయలతోటి మన ప్రభుత్వం 6 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒకటి బ్యాటరీ ఆటో కూడా ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలతోటి ఈ బ్యాటరీ ఆటోలో మనం టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ముడి సరుకులన్నింటినీ పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుక్కుంటూ ఎవరైతే ఫోన్ల ద్వారా టిఫిన్ కావాలని చెప్తే అక్కడికక్కడే తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక నూతన బ్యాటరీ ఆటోను కూడా ఇవ్వడం జరిగింది.
1: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన,
3: వయోవృద్ధులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వారు అవగాహన కలిగి ఉండాలి. చట్టబద్ధమైన వారసులు, వారి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధుల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
1: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు సమిష్టి కృషి అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని మంచిర్యాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్సటిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య వయసులో తమ తల్లిదండ్రుల ఆలన పాలన సంరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మనకు జీవితాన్ని విలువలను నేర్పిన పెద్దల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నిజామాబాద్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ నీలిమ అన్నారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకల్లో అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 34-23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆసిఫాబాద్లోని జనకాపురి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తొలి ముద్ద కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి స్వరూపరాణి అధ్యక్షతన పోషణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురు ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 దాటి 19 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: శ్రుతులు, మీరింతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:35 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ.

తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి బలగం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తరువాత పాట వినండి. బ్రహ్మాస్త్ర చిత్రం నుండి ఈ పాట, సిద్ధి శ్రీరామ్ గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్.

0: వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం కానీ బెట్ట పరిస్థితుల వలన వడిలిపోయినట్లుగా తయారవడం కానీ జరుగుతూ ఉంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నులు ఏం చేయాలంటే యూరియాను కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 కానీ, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు, అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను, 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి, పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు ఇలాంటి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోమిల్ గాని డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతో పాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారీ చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే, దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి? పైపాటుగా ఫ్రూఫినోఫాస్ ప్లస్ నీమాయిల్, ఫ్రూఫినోఫాస్ ఎంత తీసుకోవాలి? లీటర్ నీటికి 2 ml, అదే నీమాయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకొని మనం ఉధృతిని ఆధారంగా చేసుకుని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పిచికారీ చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటను అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1 ml చొప్పున తీసుకుని పిచికారీ చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులను నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి, కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి. సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నీళ్ల లోపల తేమ లేకపోవడము మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి, మొక్కలను కాపాడుకోవడం కోసం

0: 10 గ్రాములు తీసుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నీళ్ల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా 50 కేజీల యూరియా మరియు దానితో పాటుగా 20 కేజీల పొటాషియం ను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం 0:1:9 ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకుని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3-6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే బెట్ట పరిస్థితులు ఉంటే నీటి లభ్యత ఉన్న వాళ్ళు 1 తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే పాడ్ బ్లైట్ అనేటటువంటి రోగం రావడానికి ఏంటంటే మురుగు నీరు నిలిచి ఉండడం ద్వారా కాయలకు పాడైపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్ని పాడ్ బ్లైట్ అని అంటారు. సో దీనికి నివారణ కోసం మనం ఏం చేయాలంటే టాబికోనజోల్ ప్లస్ సల్ఫర్ ను 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున తీసుకుని మనం పిచికారి చేసినట్లయితే ఈ పాడ్ బ్లైట్ రోగాన్ని నివారించుకోవడానికి ఆస్కారం అనేది కలదు. తద్వారా కాయలు మంచిగా సైజు వచ్చేసి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది కలదు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటలు

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. నూట 3.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం పద్ధతుల గురించి తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంకి ఫోన్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందాలి అనుకుంటే మా ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. మా నెంబర్లు ఎస్టిడి కోడ్ నంబర్ జత చేసి 040-2324-0852, మరొక నెంబరు 2324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి

0: మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 8:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా జపాన్ లో జరుగుతున్న రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు. 6:40 సూక్తి సుధా వినిపిస్తారు టి మహేష్ బాబు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 మహిళావాణి కార్యక్రమంలో స్వచ్ఛత ఒక కళ గురించి డాక్టర్ శారదా హన్మండ్లు గారు వివరాలు తెలియజేస్తారు. పరిచయకర్త డి నిర్మల గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు గంటపాటు. ఇక 10:00 సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలనా సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
2: हमें ऐसे युवाओं को पब्लिक सर्विस में लाना होगा जो पब्लिक ऑफिस से नहीं पब्लिक सर्विस से आकर्षित हो. इसलिए जरूरी है कि रिक्रूटमेंट की परीक्षा सिर्फ यह न परखे कैंडिडेट कितना जानता है, बल्कि वो यह भी देखे कि वह युवा सिविल सर्विसेज में आना क्यों चाहता है.
1: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ

0: మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటును అందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
1: డిఫెన్స్ సెక్టర్ మే బి హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాహతే హై కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే. యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27

0: సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಾಯೋಜಿತ ಫೋನಿನ ಕಾರ್ಯಕ್ರಮ. ఈనాటి కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు మరియు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852 మరొక నెంబర్ 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం

0: శ్రోతలకి నమస్కారం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రోతలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్యమెన్ను గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, కుసుమ పంట సాగులో మన దేశంలో ఇంకా మన రాష్ట్రంలో ఈ సాగు యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
1: కుసుమ సాగులో మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి 3 స్థానాల్లో ఉంటుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే మన దేశం నుంచి సుమారుగా 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి అవుతూ మన దేశం 3 స్థానంలో ఉంది. దీనిలో మన దేశంలో గనక చూసుకున్నట్లయితే కుసుమ సగటు ఉత్పాదకత హెక్టార్కు 756 కిలోలు మనకి వస్తుంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా సాగు చేయబడుతుంది.
0: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో
2: డాక్టర్ మాణిక్య మేడం. నమస్తే.
1: నమస్తే అండి.
2: బాబురావు బంజారా హిల్స్.
1: చెప్పండి.
2: మా చిన్న డీవియేషన్, మీరు వికారాబాద్ అని విన్నాను ప్రోగ్రామ్ లో, అందుకని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెడ్ గ్రామ్ దాల్. కొద్దిగా అది మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను.
0: దాని గురించి తర్వాత విన్నామండి, తర్వాత కార్యక్రమంలో. ఇవాళ అయితే కుసుమ సాగు గురించి మీకున్న సందేహాలు ఏమిటో అడగండి.
2: సరే మేడం, అది తమరికి లెటర్ రాస్తా నేను. ఓకే,
0: తప్పకుండా అండి. మేడం, ఈ కుసుమ సాగు గురించి ఉపయోగాలు ఏమిటో చెప్తారా?
1: మనం కుసుమ చూసుకున్నట్లయితే కుసుమ గుంజల్లో మనము అత్యధికంగా ముఖ్యంగా నూనె కోసం మనం కుసుమను సాగు చేస్తున్నాము. చాలా మన పూర్వీకుల కాలం నుండి కూడా కుసుమ పంట సాగు చేయబడుతుంది. మన పూర్వకాలంలో కుసుమ గానుగ నూనె వాడుతుండేవాళ్ళు. అండ్ మనం కుసుమను చూసుకున్నట్లయితే ఇది బహుళ ఉపయోగాల పంట అని మనం చెప్పచ్చు. దీనిలో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. ఎలా అంటే, మనం కుసుమ గింజల్లో 25-30% వరకు నూనె ఉంటుంది. మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే నూనెల్లో కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. దీనిలో 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు మరియు శ్వాస సంబంధిత సమస్యల నియంత్రణకు ఈ కుసుమ నూనె బాగా ఉపయోగపడుతుంది.
0: ఇది వంటల్లో కూడా వాడచ్చు అంటారు?
1: వంటలో మనకు బాగా వాడుకోవచ్చు. మనకు వంటల్లో నూనె వాడితే, ఇప్పుడు మార్కెట్లో దొరికే మిశ్రమ నూనెలు ఉన్నాయి కదా, ఆ వాటి వల్ల చాలా రోగాల బారిన పడుతున్నాము. అదే మనం ఈ కుసుమ నూనెలు వాడటం వల్ల హృదయం, గుండె జబ్బులకి మనకు తగ్గించడానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కుసుమ పూరేకులతో చేసే హెర్బల్ టీ లో కూడా శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు కానీ, B1, B2, B12 ఇటువంటి ధాతువులు కానీ, సి మరియు ఈ విటమిన్లు కూడా విరివిగా ఉన్నట్లు మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనం చాలా చికిత్సా పరిశోధనలలో కుసుమ పూరేకుల్లో ఆడవాళ్ళలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడం కూడా జరుగుతుందని మనకి చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ కుసుమ పూరేకులకి ఏముంటుందంటే గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులు వ్యాపింపచేసే గుణం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగి కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. అంతిమంగా మనకి రక్తపోటు అదుపులో కూడా ఉంటుంది. అలాగే మనం కుసుమ నుంచి నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువులకు మేతగా లేదా ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు. నూనె వడగట్టిన తర్వాత వచ్చే అవశేషాలతో మన చర్మానికి తేమనిచ్చే గుణాలు, ఇంకా ఎన్నో విటమిన్లు ఉండడం వలన దానిని మాయిశ్చరైజర్గా కూడా మార్కెట్లోకి అందుబాటులో తెచ్చే ప్రయత్నాల్లో మన తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం చేస్తుందండి. అలాగే మన కుసుమ పువ్వుల్ని చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచి కూడా ఆహార పదార్థాల్లో రంగుగా దాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. కుసుమ ఆకుల్ని చాలా ప్రాంతాల్లో ఆకుకూరగా వాడుకుంటారు. కుసుమ లేత ఆకుల్ని మనం ఆకుకూరగా వాడుతుండొచ్చు. ముదురు కాండాన్నేమో పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. ఇవే కాకుండా విడిపూల బొకేల్లో ఎండిన పూలు మొక్కలతో పాటు డ్రై ఫ్లవర్ అలంకరణలో కూడా మనకి కుసుమ ఎంతో ఉపయోగపడుతుంది.
0: కాండం నుంచి మొత్తం చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో
3: హలో నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మేడం లైన్ లో ఉన్నారు, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్యామ్ సుందర్ అండి, సాగర్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను, రంగారెడ్డి జిల్లా.
0: అడగండి మేడం, సందేహం అడగండి. నమస్తే అండి.
3: నమస్కారం మేడం.
0: నమస్తే
3: మేడం. ఈ కృష్ణ పంట నారు దొరుకుతుందా, లేకపోతే విత్తనాలు నాటాలా, లేకపోతే దీనికి ఎకరాకు ఎంత వస్తుంది ఈ కృష్ణ పంట అని తెలుసుకోవాలి మేడం.
1: మనము కుసుమ పంటని విత్తనాల ద్వారా విత్తుకుంటామండి. మనకి ఒక ఎకరానికి 4 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. మనం సరైన యాజమాన్య పద్ధతులు, దానికి నీరు మనం దానికి ఏర్పాటు చేసినట్లయితే మీకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడిని ఇస్తుంది. ఇప్పుడు మనకి 2027-28కి గాను మన కేంద్ర ప్రభుత్వం మనకి కనీస మద్దతు ధరని 7215గా ప్రకటించింది.
3: ఈ నీటి శాతం ఎక్కువ కావాలన్నా తక్కువ అయినా పర్లేదా, మెట్ట ఎంత నీటి శాతం అవసరం మేడం?
1: అంటే మీకు మీరు నల్లరేగడి నేలలు అయితే మనము దీన్ని వర్షం ఆధారంగా మనము సాగు చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం నీరు తక్కువ ఉండే ఎర్రచలక నేలల్లో అనుకోండి, మీరు అట్లీస్ట్ ఒకటి లేక 2 తడులు ఇచ్చేటట్టు ఉంటే మనకి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదండి, కాండం సాగే దశలో ఒకసారి, లేకపోతే పూత దశలో ఒకసారి, అలాగా మనకి ఇంపార్టెంట్ దశల్లో మనం తడి కట్టుకునేటట్లు మనకి తడి ఉంటే సరిపోతుంది. ఓకే మంచిది, థ్యాంక్స్ అండి.
0: ధన్యవాదాలు అండి. మేడం ఇందాక ఆయన అడిగినట్లే కుసుమ సాగు అసలు అనువైన నేల ఏమన్నా ఉందంటారా, దీనికి వాతావరణ పద్ధతులు ఏంటి, అంటే పలానా వాతావరణంలోనే చల్లగా ఉంటామా, వేడిగా ఉంటామా, ఎలాంటి వాతావరణంలో దీన్ని సాగు చేయొచ్చు అంటారు?
1: మన ఈ కుసుమ పంటకి నీరు నిలవకుండా కొంచెం బరువైన తేమ నిలుపుకునే నల్లరేగడి నేలలు మరియు ఒకవేళ నీటి వసతి ఉన్నట్టయితే ఎర్రచలక నేలలు కూడా మన కుసుమ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. కొంచెం శీతాకాలంలో కొంచెం చలిగా ఉండే ప్రదేశాల్లో మనకి కుసుమ బాగా సాగు చేయబడుతుంది.
0: ఓకే, అయితే కుసుమ పంట వేసడానికి అసలు నేలను ఎలా తయారు చేసుకోవాలంటారు? దీనికి విత్తనం నాటుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా? విత్తనం విత్తేటప్పుడు అసలు విత్తనానికి మధ్య ఎంత దూరం ఉండాలంటారు?
1: మనం యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏక పంటగా పండించేటప్పుడు ఈ కుసుమను గనక ఖరీఫ్లో 1-3 నుండి 4 సార్లు దుక్కి వేయడం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ కుసుమ పంటను మనము సెప్టెంబర్ 2వ పక్షం అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. మరి ఆలస్యమైనప్పుడు మనం నవంబర్ వరకు కూడా ఈ కుసుమ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే విత్తనే దూరం వస్తే గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు 1 ఎకరానికి 4 కిలోల విత్తనం మనకి సరిపోతుంది విత్తుకోవడానికి. ఒక సాలుకి సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, ఒక సాలులో మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎత్తుమడులు కాలువలు పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకి 8 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో విత్తనం మరియు ఎరువులు ఒకేసారి వేసే యంత్రం కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా విత్తుకోవడం వలన కేవలం 2 కూలీల సహాయంతో పంటను సులభంగా విత్తుకోవచ్చు.
0: అయితే కుసుమలో విత్తనాలలో రకాలు ఏమన్నా ఉన్నాయంటారా?
1: మనం కుసుమలో మనకి ఇప్పుడు చాలా రకాలు లభ్యమవుతున్నాయి. మనకు కుసుమలో చూసుకున్నట్లయితే ISF 764, ఇది 120 నుంచి 120 రోజుల పంటకాలం కలిగి ఉండి 8 క్వింటాల వరకు మనకు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగుల్ని మళ్ళీ పేను బంకను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం చూసుకున్నట్లయితే 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. అలాగే ఇంకొక రకం ISF 300 అంటారు, అది 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి 7 క్వింటాల వరకు మనకి ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకునే రకం అండి. 38 వరకు కూడా దీనిలో నూనె శాతం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి రిలీజ్ అయినవి కొన్ని రకాలు ఉన్నవి, అవి RVSAF 18-1 అంటారు. ఇది 125 నుంచి 130 రోజుల పంటకాలం కలిగింది, 8 నుంచి 9 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం నూనె శాతం చూసుకున్నట్లయితే 38 నుంచి 40 వరకు కూడా నూనె శాతం కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. మనం నారీ 6 అని ఒక రకం ఉంటుంది, అది 130 నుంచి 135 రోజుల వరకు పంట కాలం కలిగి ఉంటుంది, 5 నుండి 6 క్వింటాల్ వరకు దిగుబడి ఇస్తుంది. ఇది ముళ్ళు లేని రకం. ఇది ముళ్ళు లేని రకం వల్ల ఏమవుతుందంటే మనం పంట కోత మరియు నూర్పిది సులభతరం అవుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు కుసుమ పూతను కూడా మనం వాడుకోవడానికి, దీని నుంచి పిక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది.
0: ఈ మొక్క నుంచి ముళ్ళు ఉండవు కాబట్టి ఇది పిక్ చేసుకోవడం తేలిక అంటారు.
1: తేలిక.
0: ఓకే. అయితే మేడం, దీనిలో సహజంగా మొక్క పెరగడానికి ఎరువు అనేది చాలా అవసరం కదా, ఈ కుసుమ సాగుకి ఎటువంటి ఎరువులు వాడాలి?
1: మనం కుసుమ సాగుకి చూసుకున్నట్లయితే, సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే, ఒకసారి సాగుకి 2-3 వారాల ముందు బాగా కుళ్ళిన పశువుల ఎరువును ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. అలాగే జీవన ఎరువులు, అజోస్పైరిల్లం కానీ, అజోటోబాక్టర్ కానీ, లేకపోతే పిఎస్బి కానీ, కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పునతో విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. మనం ఇప్పుడు మామూలు కుసుమ సాగు చేసేటప్పుడు దీనికి ఎకరానికి 20 కిలోల నత్రజని, అలాగే 10 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువులు వాడాల్సి ఉంటుంది. మనం యూరియా లెక్కంగా చూసుకుంటే 44 కిలోల యూరియా, అలాగే 63 కిలోల ఎస్ఎస్పి వాడతాం. దీనిలో ఈ ఎస్ఎస్పిలో మనకి గంధక మూలం ఉంటుంది, అందుకని గంధకాన్ని మనం ఎస్ఎస్పి రూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడి, మళ్ళీ నూనె శాతాన్ని కూడా పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.
0: శ్రోతలకి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమ ఫోన్ నెంబర్ మరోమారు గుర్తు చేస్తున్నా, 040 జత చేసి 2324-0852-2324-0853కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అయితే మేడం, మీరు ఎరువుల గురించి మాట్లాడుకున్నాం, మొక్క పెరగాలి అంటే నీరు చాలా అవసరం, దీనికి నీరు ఎంత మోతాదులో ఇవ్వాలి, దీని యాజమాన్యం గురించి కొన్ని వివరాలు.
1: మనం ఇందాక శ్రోతలతో మాట్లాడుకున్నట్టు మనం నల్లరేగడి నేలలు, కొంచెం బరువైన నీళ్ళల్లో అయితే మనం నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కుసుమకి. అందుకనే మనం దీన్ని ఆరితడి పంటగానే ఎక్కువగా పండిస్తాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా, మనం ఇప్పుడు ఎల్నినో మనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరం, సో నీటి ఎద్దడి చాలా ఉంది కాబట్టి ఈ రబీ సీజన్లో, ఇప్పుడు వస్తున్న యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మనల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో కుసుమ కూడా ఒకటి, ఎందుకంటే తక్కువ నీటి వసతితో మనం వేసుకోవడానికి అనుకూలమైన పంట మనకి కుసుమ పంట.
0: ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది,
1: ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు బరువైన నీళ్ళలో అయితే అసలు తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. అదే తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మాత్రం, నీళ్ళలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో, అంటే 30 నుండి 35 రోజులు విత్తిన తర్వాత 35 నుండి 30 రోజులు, లేకపోతే పూత దశలో అంటే విత్తిన తర్వాత 65 నుంచి 70 రోజుల్లో ఒక తడి కట్టినట్లయితే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
0: పంట పెరుగుతున్నప్పుడు సహజంగా పురుగులు రావడం జరుగుతుంది, మరి ఈ పురుగుల్ని ఎలా నివారించాలంటారు?
1: మనకి ఈ కుసుమ పంటను ఆశించే కీటకాలలో ముఖ్యమైనవిగా పేనుబంక, అలాగే పెరిజియా ఆకు తినే పురుగు, శనగ పచ్చ పురుగు, లేదా గుజియా వీవిల్, వీటిని మనం కొంచెం ముఖ్యమైన కీటకాలుగా చెప్పుకోవచ్చు. ఈ పేనుబంక కుసుమను ఎక్కువగా ఆశిస్తుంది, అంటే కుసుమను ఆశించే పురుగుల్లో పేనుబంక తాకిడి చాలా ప్రమాదకరమైనది, అది చాలా వస్తుంది మనకి. ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉత్తృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నివారణకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే పెరిజియా ఆకు తినే పురుగు, ఈ పురుగు మొక్క తొలిదశలో ఆశించి ఆకులను తినేస్తుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు మొత్తం ఆకులను తినేయడం వల్ల పూర్తి పంట నష్టం మనకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకి ఇండోకాక్సార్ 15 EC 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పురుగు ఆశించినట్లయితే, ఇప్పుడు మనం ఇందాక మనము అప్పుడప్పుడు మనం ఈ కుసుమ పంటను కంది లేకపోతే శనగ ఆటు పక్కన వేసుకున్నట్లయితే, అలా కంది లేక శనగ పక్కన ఉన్న కుసుమ పంటకు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది, శనగ పచ్చ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క లార్వాలు కాయ లోపలి భాగంలో ఉండి అప్పుడే తయారవుతున్న విత్తనాలని తినివేస్తాయి. దీని నివారణకు కూడా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినోల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా నాలుగోదిగా చూసుకున్నట్లయితే గుజియా వీవిల్, ఇది భూమిలో నుండి పంటను ఆశించే ముక్కు పురుగు. ఇది మొలక దశలో లేత కాండం మరియు మొదటి ఆకుల దశను తినివేయడం వలన మొక్క మొలక దశలోనే చనిపోతుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు పంటను మరలా విత్తుకోవాల్సిన అవసరము కూడా వస్తుంది మనకి. దీని నివారణకు క్లోర్ పైరిఫాస్ 20 EC 2 మిల్లీలీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
0: అయితే దీనిలో తెగుళ్ళు కూడా వస్తాయి కదండి, ఈ పంటకి తెగుళ్ళు కూడా వస్తూ ఉంటాయంటారు. సో దీని యాజమాన్యం గురించి
1: మనకి ఈ కుసుమలో వచ్చే తెగుళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎండు తెగులు, అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మాక్రోఫోమినా ఎండు తెగులు, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఇప్పుడు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకుంటే ఇది జనరల్గా మనకి కుసుమ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఈ తెగులు మనకు కనిపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలపై గోధుమ రంగంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మనము మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మచ్చలు కనపడగానే ఒకసారి 7 నుండి 10 రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకుంటే మనకి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం నివారణ చేసుకోవచ్చు.
0: 2 సార్లు చేయాలండి
1: కనపడగానే ఒకసారి 7 నుండి 10 రోజుల తర్వాత ఒకసారి. అలాగే మనం ఫ్యూజేరియం ఎండు తెగులు, ఇది ఒకే పొలంలో మనము కుసుమను ప్రతిసారి కుసుమ సాగు చేస్తూ ఉంటే భూమిలో ఈ ఎండు తెగులను కలుగ చేసే ఫ్యూజేరియం అనే శిలీంద్రం ఒక ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆకులు పాక్షికంగా పసుపు బారుతాయి, వడిలిపోయి చివరకు మొక్కలకు ఎండిపోతాయి. ఈ తెగుళ్ళను తట్టుకోవడానికి తట్టుకునే రకాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ISF 764 కానీ ISF 300 కానీ అలాంటి ఎండు తెగులను తట్టుకునే రకాలను మనము సాగు చేయడం దీనిలో ముఖ్యమైన నివారణ. అలాగే పంట మార్పిడి, ప్రతి సంవత్సరం అదే పొలంలో మనం పంట వేసుకుని కుసుమ పంట వేయకుండా మనం పంట మార్పిడి చేయడం వల్ల ఈ శిలీంద్రాన్ని మనం నాశనం చేయొచ్చు. అలాగే ఈ తెగులు విత్తనం మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కార్బన్ డిజీమ్ 1 గ్రాము/కిలో విత్తనానికి లేదా ట్రైకోడర్మా హెర్సియానం 10 గ్రాములు/కిలో విత్తనానితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులను కొంతవరకు మనం నివారించుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకోటి మాక్రోఫోమినా ఎండు తెగులు, ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకే పొలంలో ప్రతిసారి మనం కుసుమను వేస్తున్నట్లయితే ఇది కూడా ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఒకేసారి కాకుండా ఎన్నిసార్లు వేయొచ్చు అంటారు
1: అంటే పొలంలో? ఇప్పుడు మనం గనక ఒకవేళ మీకు ఈ సంవత్సరం తెగులు కనిపించింది అనుకోండి, వచ్చే సంవత్సరమే మీరు పంట మార్పిడి చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మీకు కొద్దిగా ఈసారి 1-2 మొక్కలు కనిపించినప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అవే వేసుకుంటే దాని ఉధృతి పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకొకసారి వేసినప్పుడు ఉధృతి పెరిగి మీకు చాలా వరకు అది వ్యాప్తి చెందుతుంది పొలంలో. అందుకని మీరు 1-3 సంవత్సరాలకు ఒకసారి అయినా పంట మార్పిడి చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంది ఎండు తెగులు వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే పంట నెక్స్ట్ సీజన్కే మీరు పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనం ఈ తెగులు నివారించుకోవచ్చు.
0: అయితే దీనిలో అంతర పంటలు వేయచ్చు అంటారండి?
1: దీనిలో మనం అంతర్ పంటగా జనరల్గా మనం కుసుమలో శనగ లేదా ధనియాలలో 1:2 నిష్పత్తిలో మనము వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు అంటే ఒకసారి మీరు కుసుమ వేసుకుంటే 2 సార్లు శనగ లేదా ధనియా అంటే కొత్తిమీర కూడా మనం అంతర పంటగా వేసుకోవడానికి అవకాశం ఉంది.
0: ఓకే, అంటే ఆదాయం ఎలా ఉంటుందంటారు?
1: మీకు 2 పంటల మీద ఆదాయం వస్తుంది కాబట్టి కొంతవరకు మీకు ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు.
0: అయితే కుసుమ పంట కోత ఇంకా నూర్పిడి ఎలా అంటారు?
1: ఇందాక మనం రకాన్ని చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క పంటకాలం గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అలానే మనం విత్తిన రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజుల్లో ఈ పంట మనకి కోతకు వస్తుంది. ఉదయకాలంలో మనం పంట కోయడం వల్ల ఏమవుతుందంటే గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి, అప్పుడు మన పంట కోత కూడా ఈజీగా ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టెలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి గాని ట్రాక్టర్తో తొక్కించి గాని గింజలను వేరు చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కూలీల ఖర్చు చాలా పెరుగుతూ ఉంటే మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తాండూరు పరిశోధన స్థానంలో గత కొన్నేళ్లుగా మన పంటల యాంత్రీకరణ పద్ధతి గురించి కూడా చాలా పరిశోధనలు జరిగి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే వరి కోత యంత్రంతో కూడా మనము కుసుమ పంటను కోసుకోవచ్చు. దీనివల్ల మీకు సాంప్రదాయ పద్ధతిలో కన్నా కూడా ఈ యాంత్రీకరణ పద్ధతిలో మీకు త్వరగా మరి పంట కోత కోసుకోవచ్చు,
4: ఖర్చు
1: కూడా తగ్గుతుంది. అలాగే ఇది చేసిన తర్వాత మీరు మనము తేమ శాతం 5 నుండి 88% ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి.
4: అయితే కుసుమలో రైతు స్థాయిలో విత్తన ఉత్పత్తి ఎలా అంటారు?
1: ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా మనము విత్తనం కొనుక్కుంటున్నట్లయితే మనకు అది ఖర్చుతో కూడిన పని. అదే రైతు సోదరులు కొంతవరకు వారు పెంచుకుంటున్న వారు చేసిన సాగు చేసిన కుసుమ పంటలోనే కొన్ని జాగ్రత్తలు వాళ్ళ స్థాయిలో తీసుకున్నట్లయితే అదే విత్తనాన్ని 1 లేక 2 సంవత్సరాలు కూడా వాడుకోవడానికి వీలుంటుంది. వాళ్ళ పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనోత్పత్తిలో అంటే రైతు స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ విత్తనోత్పత్తిలో కేలీలు లేక బెరుకులు తీసివేత అనేది ప్రధానమైనది. అంటే మనం వేసినది కాకుండా ఇంకో వేరే ఏదైనా మొక్క మనకు కనిపించినట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి మనం. ఈ పూత దశ కన్నా ముందు
4: అంటే కలుపు మొక్క అంటారా?
1: కలుపు అనే కాదు, కలుపు మొక్కలతో పాటు కూడా ఇప్పుడు మనం వేసిన కుసుమలోనే ఆ రకం కాకుండా ఇంకొక రకం ఏమన్నా కలిసిందనుకోండి, దాన్ని కూడా మనం తీసేసుకోగలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే పూత దశ కన్నా ముందు మొక్కల ఎత్తు తీరుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి. ఒకసారి పూత దశలో ఉన్నప్పుడు విచ్చుకున్న పూల రంగులో తేడాగా ఉన్న బెరుకులను కూడా మనం తీసివేయాలి. అలాగే గింజ పరిపక్వ దశలో ఉన్నప్పుడు వాడబారిన పూల రంగుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి.
4: మేడం ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
5: నమస్తే మేడం.
4: నమస్కారం అండి. మేడం అడగండి, ఏ సందేహం ఉందో.
1: నమస్కారం అండి.
5: నమస్తే మేడం. అయితే మాది వరి వేసాం మేడం. ఇప్పుడు అయితే ఏమవుతుందంటే దోమ కొద్ది ఎక్కువ ఉంది మేడం ఇప్పుడు. ఎందుకంటే ఎల్లిన ఎఫెక్ట్ వల్ల పొడతన వర్షాలు లేకపోతే ఎండ ఉడకపోత కారణంగా వరిలో బాగా దోమ పోట ఎక్కువ ఉంది. మరి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి మేడం?
4: ఇవాళ మనం వరి గురించి మాట్లాడుకోవటం లేదండి, కుసుమ గురించి కార్యక్రమంలో మళ్ళీ వరి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఓకే. అయితే మేడం, కుసుమలో విలువలు జోడింపు గురించి ఒక చిన్న వివరణ.
1: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమని ముఖ్యంగా మనము నూనెల కోసం, నూనె కోసం పూర్వకాలం నుండి కూడా మనం కుసుమ నూనె గురించి మాట్లాడుకుంటూ మన పూర్వీకులందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మనము మార్కెట్లో వివిధ రకాల నూనెలు వస్తున్నాయి, చాలా మిశ్రమ నూనెల వాడకం పెరిగిపోతుంది, ప్రజల్లో కూడా ఆరోగ్యం శ్రద్ధ పెరిగింది. అండ్ మనం కుసుమలో చూసుకున్నట్లయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి, వాటి మీద కూడా అవగాహన పెరిగింది. గత కొద్ది కాలం నుండి కుసుమ నూనె వాడకం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఈ గింజల్లో మనకి 25 నుంచి 30% వరకు నూనె ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న నూనెల్లో కుసుమ నూనె ఆరోగ్యపరంగా శ్రేష్టమైంది. ఇందాక మీకు చెప్పినట్టు 75 నుంచి 80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుందని చెప్పుకున్నాం కదా,
4: గుండెకి మంచిది
1: మంచిది అంటున్నాం కదా. ఈ కుసుమ గింజల్ని మనం గానుగ చేసుకున్నట్లయితే ఇదే పరిశోధనలు మనము మన తాండూరు పరిశోధన స్థానంలో మనం చేసి మన తాండూరు పరిశోధన స్థానం నుంచి PGTAU కార్తా గోల్డ్ అనే పేరు మీద స్వచ్ఛమైన నాణ్యమైన కుసుమ నూనె గానుగ నూనెను లీటర్కి 400 రూపాయలతో మనము అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అది 2020 నుంచి మనము విడుదల చేయడం జరిగింది.
4: ఎక్కడ అందిస్తున్నారు ఇది?
1: ఇది మనకి తాండూరులో అవైలబుల్ గా ఉంటుందండి, లేకపోతే మనకి హైదరాబాద్ లో కూడా మీరు మాకు కాల్ చేసినట్లయితే మేము మీకు కూడా ఏ ప్లేస్ లో మీకు దొరుకుతుందో మేము చెప్తాం.
4: ఓకే.
1: అలాగే కుసుమ పూరేకులు, మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమ పూరేకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కుసుమ పూరేకులతో కూడా మనము హెర్బల్ టీ, అది కూడా మనము మన తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఆ కుసుమ టీ నుంచి ఆ కుసుమ టీకి హెర్బల్ టీగా ఆ కుసుమ పూరేకుల్ని హెర్బల్ టీగా చేసి మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
4: దీని నుంచి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అంటే
1: చాలా వరకు.
4: అయితే మేడం, కుసుమ సాగులో రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపడుతున్న ప్రోత్సాహ పథకాల గురించి ఏమన్నా చెప్తారా?
1: మన ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్నినో వల్ల మనం నీరు తక్కువగా అవసరమయ్యే పంటల గురించి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. వాటిల్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారు, ఈ పంటల కోసం వాటిల్లో కుసుమ ఎంతో ప్రధానమైనది. మన తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కుసుమ సాగు చేసేందుకు ఎంతో ఎన్నో ప్రోత్సాహాలను వాళ్ళకి ఇస్తుందండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధరని పెంచుతూ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెటింగ్ సీజన్ 2027-28 గాను కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7,215 రూపాయల కనీస మద్దతు ధరని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
4: అందజేస్తున్నాయి రైతులకి.
1: అవునండి,
4: చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయండి. చాలా ధన్యవాదాలు మేడం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు, శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ మేడం తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ మాణిక్యమణి గారు, నమస్కారాలు మేడం.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
6: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का.
7: पुतला बोल रहे हैं?
6: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
7: मतलब?
6: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
7: पर हम तो सब ही डाले हैं.
6: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
7: सच है?
6: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
7: ठीक है भाई, मैं भी आज जैविक खेती शुरू करूँगा.
8: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
9: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
10: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
11: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజుల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజుల గారు.
12: నమస్కారం అండి.
11: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
12: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమ జాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. నీళ్ల తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు. కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
11: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
12: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అని అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, ఎస్ట్రోయల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగలకు కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ము కొయ్య అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
11: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయం కాపాడేందుకు?
12: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయ, కొలామి, బంజారా, ఎరుకలు ఈ 5 తెగల వారికి భాష ఉంది. సో ఈ 5 తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు,

0: విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడటం, ఇంగ్లీష్ మాట్లాడటం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేసామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిదీ కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనం ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి 3 నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్. ఇది కోయా పండుగ, వీటిని మనము డాక్యుమెంట్ చేయడము. అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అటువంటి వాటిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవ్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు, చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు, గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాము మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలలో చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు

0: తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తారు,
0: తర్జుమా చేస్తాము. దాన్నే ఇంగ్లీష్ తెలుగు, ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము. దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాన్ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసీ మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేతిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహం తోలైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో పిహెచ్డి కానివ్వండి, ఎంఫిల్ కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారంతో.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించడానికి ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు దాటి 1 నిమిషం.

కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, మెట్పల్లి డివిజన్ వెల్లుల్ల శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధ, రమేష్, మమత, పెద్ద రాజన్న, చిన్న రాజన్న వీరందరూ కోరుతున్నారు భారత మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుండి పాట వినిపించమని.

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505. బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్. అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కల్లిలవాడి నిజామాబాద్.
0: సెల్ 9912317190.

0: కార్యక్రమం ఈ శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.
1: ఎఫ్ఎం 103.2 మెగా హెడ్స్ పై ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
0: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.
2: శ్రోతలు, మీరు ముందుగా విన్న ఆ పాట దండోరా చిత్రం నుండి. పాటను వినిపించమని కోరిన శ్రోతలు వెల్లుల్లా శివాజీ నగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధ, బల్లే రమేష్, మమత, పెద్దరాజన్న, చిన్నరాజన్న.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
4: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు తిమ్మపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వినోద్, వేదవతి, భూలక్ష్మి, భూమేశ్వర్, హనుమన్లు. వీరందరూ కోరుతున్నారు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుండి పాట వినిపించమని.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. మరి ఇంకెందుకు ఆలస్యం? లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరందరూ కోరుతున్నారు విజయ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: అలా గడ్డి పెట్టి బాయా టికెటికో
1: కొక్కిరాయి ఆటంట చచ్చచ్చా
0: టికెటికో
1: చురాయి పాటంట చచ్చచ్చా
0: టికెటికో
1: చుబట్ట కరువ

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాస్ సాగర్ గ్రామం నుండి గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధాన్య, వేదశ్రీ, విక్రమాదిత్య వీరందరూ కోరుతున్నారు డబ్బుకు లోకం దాసోహం చిత్రం నుండి పాటను వినిపించమని. ఘంటసాల పి సుశీల గారు పాడిన పాట వినండి.

శ్రోతలు మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: దసరా పండుగకి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబల్ నిజామాబాద్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
4: శ్రోతలు, మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు. మరి వినండి ఇప్పుడు ఒక గీతం.
5: వనపర్తి కోత వంట ఏమిది

శ్రోతలు, మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 ఆసియా క్రీడలు 2026లో భాగంగా జపాన్లో జరుగుతున్న రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 10:20 మధుర గీతాలతో మళ్ళీ కలుగుతారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:20. ఇప్పుడు వింటారు మధుర గీతాల కార్యక్రమంలో మధుర గీతాలు.

ಹಂಚಿಕಲ್ಲ ಚೀರ ಮಲ್ಲೋನ ಮಲ್ಲಮ್ಮ.

ಓ ತಲ್ಲೋ ನ

శ్రోతలు మీరు వింటున్న పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి.

ಮಂಟೆ ತಾಳಲೇ ಹೋಯ್ ಈ ಬಂದು

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అత్తగారు కొత్త కోడలు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతల కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఘంటసాల పి సుశీల గారు పాడిన ఈ పాట గుండమ్మ కథ చిత్రం నుండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై.